ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు.

ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాడు క్షేత్రదర్శినిలో పూరి జగన్నాథ రథయాత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. పూరి జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర కనుల ముందు కనిపిస్తుంది. ఈ రథయాత్ర భక్తజన సందోహానికి ఒక వేడుక. సోదర సోదరి సహితుడై కొలువైన జగన్నాయకుడి ఆలయంలో ప్రతీది విశిష్టమైనదే, విశేషమైనదే. స్వామి రూపంలోనే కాదు, నివేదించే అన్నభోగం మొదలుకొని ఆయనకు జరిపే ఉత్సవాల వరకు అన్నీ ప్రత్యేకమైనవే. భక్తి పారవస్యంతో ముంచెత్తుతూ ఉన్న రథయాత్ర గురించి విశేషాలు ఒకవేళ మనం తెలుసుకున్నట్లయితే, మన సంస్కృతిలో రథయాత్రలు కొత్తేమీ కాదు. దాదాపు ప్రతి ఆలయంలో పర్వదినాల్లోనూ విశేషమైన తిథుల్లోనూ ఇవి జరుగుతూనే ఉంటాయి. వీటిలో పూరి రథయాత్ర భిన్నమైంది. ఇతర ఆలయాల్లో రథం మీద ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఉపయోగిస్తారు, కానీ జగన్నాథుని సంబరాల్లో మాత్రం మూల విరాట్టులే కదిలి వస్తారు. రథాల మీద ఆసీనులై భక్తకోటికి దర్శనమిస్తారు. జగన్నాథుని రథయాత్రలో అన్నింటా కొత్తదనం వెల్లివిరుస్తుంది. అంబరాన్ని తాకుతున్నాయేమో అనిపించేలా ఉండే రథాల్ని ఏ ఏటికాయడు కొత్త కలపతో సరికొత్త సామగ్రితో తయారు చేస్తారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనము. ఈనాటి క్షేత్ర దర్శనిలో పూరి జగన్నాథ రథయాత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంద్రద్యుమ్న అనే రాజుకు విష్ణువు కలలో కనిపించి చాంకీ నది ముఖద్వారం దగ్గర నీటిలో తేలుతున్న వేప దుంగలను తీసుకొచ్చి విగ్రహాలుగా తీర్చిదిద్దమని సూచిస్తాడు. దుంగలు తీసుకువస్తాడు, కానీ విగ్రహాలని తయారు చేయడానికి ఎవరూ ముందరికి రారు. దిగులు పడుతున్న రాజు దగ్గరికి దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తాను విగ్రహాల్ని రూపొందిస్తాను అంటాడు. అయితే తనకొక ప్రత్యేక గది ఇవ్వాలని, 21 రోజుల పాటు తనకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదని హెచ్చరిస్తాడు. అందుకు రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా ఆ గది నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించవు. ఓ రోజు రాజు ఆతృతతో వెళ్ళి గది తలుపులు తెరుస్తాడు. అక్కడ విశ్వకర్మ కనిపించడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలుంటాయి. దీంతో పశ్చాత్తాపం చెందిన రాజు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆ విగ్రహాలు అవే రూపాల్లో పూజలు అందుకుంటాయి అన్న వరాన్ని పొందుతాడు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై ఈనాటి క్షేత్రదర్శినిలో పూరి జగన్నాథ రథయాత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచాదేవి పిల్లలు లేని కారణంగా జగన్నాథుడినే తన కొడుకుగా భావించి పూజించింది. జగన్నాథుడు బలభద్ర సుభద్రల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి కట్టించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి గుండీచాదేవిని తల్లిగా స్వీకరించి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే ఆమె దగ్గర ఉంటారనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం గుండీచా మందిరానికి జగన్నాథుడు రథాల మీద చేరుకోవడమే ఈ యాత్ర విశేషం. వింటూ ఉండండి, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో పూరి జగన్నాథ రథయాత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే రథయాత్రకి 2 రోజులు ముందుగా అమావాస్య నాడు విగ్రహాలకు నేత్రోత్సవం జరుగుతుంది. అప్పటి వరకు చీకటి గదిలో ఉంచిన ఆ విగ్రహాలకు మరుసటి రోజు నుంచి యథావిధిగా పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ విధి నాడు విగ్రహాలని కదిలించి రథాల మీద అలంకరింపచేస్తారు. పూరి రాజు అక్కడికి చేరుకొని బంగారు చీపురుతో రథాల లోపల ఓడుస్తారు. కస్తూరి కళ్ళాపి జల్లి త్రాళ్లతో లాగి రథయాత్రను ప్రారంభిస్తారు ఆయన. దీన్నే గుండిచా యాత్ర లేదా ఘోషయాత్ర అని కూడా అంటారట. గుండిచా ఆలయంలో 7 రోజుల పాటు పూజలందుకున్న జగన్నాథుడి విగ్రహాన్ని దశమి నాడు తిరుగు ప్రయాణం చేయిస్తారు. దీన్ని బహుదా యాత్ర అంటారు. మరుసటి రోజు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి రత్నసింహాసనం మీద పునఃప్రతిష్ఠిస్తారు. దీంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది. వింటూ ఉండండి, ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం 101.9.

79 రెయిన్బో స్టూడియో క్లాక్ లో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం హెల్దీ మార్నింగ్స్ లో ఉన్నాం మనం. హ్యాపీ హ్యాపీ సండే అండి. హ్యాపీ మార్నింగ్ అందరికి కూడా. సాధారణంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇంట్లోని పెద్దవారు కానీ లేదా మన కుటుంబ సభ్యులు ఎవరైనా మనకు ఏదైనా పని చెప్పినప్పుడు అది వెంటనే చేసేయడం లేదా చేస్తున్న పనిలో మనం కాస్త వెళ్ళి సహాయం చేయడం అనేది మినిమం మనం చేస్తామన్నమాట. అంటే అలా చేస్తే అలా పనిచేసే వారికి ఎంతో ఊరట వస్తుందన్నమాట. అమ్మయ్య తొందరగా అయిపోతుంది పని, హెల్ప్ చేస్తున్నారు కదా అని. ఒకరి మీదే అన్ని పనులు వదిలేయడం అంత సమంజసం కాదు. లేదా వారు చేస్తారులే మనం కూర్చుందాం అని అనుకోవడం, లేదా చేయకేం

చేస్తారులే అనే ధోరణి వల్ల పని చేయాలి అని అనిపించకపోగా చేసే పని మీద ధ్యానం కుదరదండి. అంచేత మనం సహాయపడుతూ పిల్లలకి కూడా ఇంటి పనుల్లో సహాయం చేయడం అలవాటు చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది, మనం చేసుకునే పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. సింపుల్ కదా. వింటూ ఉండండి హెల్దీ మార్నింగ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: 7:22:35 ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋ ಜೀವಿತಂ ರಂಗಲಮಯಂ ಹೆಲ್ದಿ మార్నింగ్స్ లో మనం ఉన్నాం అయితే ఏదైనా పుస్తకం చదువుకునే సమయంలో లేదా పేపర్ చదువుతున్నప్పుడు లేదా ఏదైనా వింటున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనకు ఒక సందేహం వస్తుంది. నేను ఎందుకు చదువుతున్నాను, దేనికి చదువుతున్నాను, ఇది చదవడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి అని కాకుండా, ఇది చదివితే నాకు మంచి జ్ఞానం వస్తుంది, ఇది నేను మొట్టమొదటిసారిగా చదువుతున్నాను అని అనుకుని చదవటం మొదలు పెడితే అది ఎంత కష్టమైందైనా సరే అందులో ఉన్నటువంటి లోతైన జ్ఞానం మనకి అర్థమవుతుంది, దొరుకుతుంది కూడా. ముఖ్యంగా చిన్న వయసు నుంచే చదవటం అనేది అలవాటు చేసుకుంటే వయసు పెరిగే కొద్దీ చదవటం ఒక మంచి అలవాటుగా మారి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక చక్కటి వీలుంటుందన్నమాట. అందుకని మ్యాక్సిమం మనం చదవటం అనేది అలవాటు చేసుకుంటే వేరే వ్యాపకాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు మనం చాలా శ్రద్ధగా వినాలి. వినటం అనేది ఒక అందమైన అద్భుతమైన కళ. వినేవారు ఎంత ఓపికగా ఉంటే అంత జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చు, పంచుకోవచ్చు కూడా. వినటం ఎక్కువగా అలవాటు ఉన్నవారు మంచి వక్త అవ్వడానికి అవకాశం ఉంటుంది. వినకుండా మనం నాదే కరెక్ట్, మీరు చెప్పేది తప్పు అని మాట్లాడేవారికి ఆలోచన శక్తి, సహనం తక్కువగా ఉంటాయని అనుభవజ్ఞుల మాట. అంచేత ఎక్కువ వినటం అలవాటు చేసుకుంటే ముందు పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఆ తర్వాత మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో దానికి విలువ కూడా వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ಲో 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగుళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలా ఉంటే భారీగా ఖర్చు చేసి బ్యారేజీలను ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు పొరపాట్లు చేసి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద చల్లే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ఆరోగ్య సమస్యల కారణంగా కర్ణాటకలోని మైసూర్లో నిన్న కన్నుమూశారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. వియత్నాంలోని ఫుక్యాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళుతున్న ఒక స్పీడ్ బోట్ నిన్న బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళుతున్న ఈ పడవ హాన్మేర్ రుట్నోయ్ ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. మృతుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. వియత్నాం పడవ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి మోదీ సంతాపం తెలిపారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయని, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని మోదీ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సాధారణంగా మనం పుస్తకాల్లో పేజీలు చించటం లేదా ఒక పేపర్ ఇవ్వు అని అడగగానే గబుక్కున ఒక పుస్తకం తీసుకొని అందులోంచి ఒక పిన్ పేజీ చింపేసి ఇచ్చిన సందర్భాల్లో మన చిన్నతనాల్లో చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా పిల్లలు వారి పుస్తకాల్లో నుంచి పేజీలు చింపి ఏదో రాసుకుంటూ, ముఖ్యమైన విషయాలు రాసుకుంటూ ఒక చోట అతికించుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా స్పెషల్ పుస్తకం ఒకటి పెట్టుకొని మనకు ఏవైతే ఐడియాస్ వస్తాయో లేదా మనకు నచ్చిన మాట లేదా పాట లేదా ఒక జ్ఞాపకం ఏదైనా సరే ఆ పేపర్లో రాయకుండా ఒక పుస్తకం పెట్టుకుని అందులో రాసుకుంటే పేపర్లు చింపే అలవాటు తగ్గుతుంది. అలా చింపడం వల్ల పుస్తకం మీద గౌరవం తగ్గుతుంది అని చెప్తారు పెద్దలు. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

మన పెద్దవాళ్ళు కొత్త కొత్త పదాలు ఉపయోగించటం మనం వినే ఉంటాం. ముఖ్యంగా తాతల కాలం నాటి వాళ్ళు ఏదైనా విషయం మీద పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి తెలియని అర్థం కానీ ఏదో కొన్ని పదాలు మనకి వినబడుతూ ఉంటాయి. అలా మనం విన్న పదాలు ఎక్కడో పుస్తకంలో చదివినట్టుగా మనకు అనిపిస్తాయి. ఆ పదాలు వీళ్ళకెలా తెలుసు అని మనకు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే అనుభవంతో వచ్చే మాట ఏదైనా సరే అది మంచి అక్షరంగా మారి ఒక పదంగా మారి ఆ పదం మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త పదాలు ఎన్నో పుస్తకాలు చదివితేనే అర్థమవుతాయి, తెలుస్తాయి. అలా తెలుసుకోవడం వల్ల మనం ప్రతిరోజు మాట్లాడే భాషలో ఒక కొత్తతనం తెలుస్తుంది మనకి. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కుర్రకెక్కదు అనే ధోరణి మానుకొని కష్టంలో ఉన్న ఇష్టాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారి ఆ కష్టం మనకి భవిష్యత్తులో ఎలాంటి సుఖం కావాలో అదే తీసుకొస్తుంది. అందులో సందేహమేమీ లేదు. అందుకని అది ఏదైనా సరే, చదివే పోటీ అయినా, పాటల పోటీ అయినా, ఏదైనా సరే, పరీక్షలైనా, ఆటలైనా, పాటలైనా, కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకోవటంలోనే ఉంటుంది. ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

నేర్చుకోవాలి అన్న తపన ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకొని నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు నేర్చుకోలేను, నాకు ఇప్పుడు వద్దు, నాకంత ఓపిక లేదు, అంత సమయం లేదు, ఒకవేళ చదివినా బలవంతంగా చదవమని చెప్పినా నాకు అర్థం కాదు, నా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ సంబంధాలు నిర్మించబడ్డాయని మోదీ పేర్కొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సర్హాన్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్ సమీపంలోని ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్లను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి నిన్న సందర్శించారు. తొలుత కొడంగల్లోని మేధా బోగస్ ఫ్యాక్టరీని, అనంతరం ఫ్యాబ్ సిటీ రావిర్యాలలోని మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్కు వెళ్లారు. ఈ యూనిట్లలో మెట్రో, మెము, వందేభారత్ తదితర రైళ్లకు సంబంధించిన చాసిస్లను, విద్యుత్తుతో నడిచే మోటార్లను తయారు చేస్తున్నారు. సెమీకండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన వేఫర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే సిఎంపి ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందిన విషాద ఘటనపై వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హున్ దర్యాప్తుకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని హున్ అధికారులను కోరారు. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని కూడా ఆయన అధికారులను కోరారు. పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు సమాచారము, సహాయము అందించడానికి హోచిమిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు 84362817930 మరో నెంబరు 84915523714 ఇంకో నెంబరు 84334524 నెంబర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వైబ్రెంట్ హైదరాబాద్. ఎస్ జానకమ్మ. ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన శిష్ల శ్రీరామమూర్తి జానకమ్మ గారు భారతీయ నేపథ్య గాయని. జానకమ్మ తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అందుకున్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. జానకమ్మ గారు 1938 ఏప్రిల్లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. జానకమ్మ తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యులు. ఉద్యోగరీత్యా వారు కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకమ్మ సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తమ 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యారు. లతా మంగేష్కర్, పి సుశీలమ్మ గారు, జిక్కి పి లీలమ్మ గారు పాడిన పాటలు కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకమ్మ తమ 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ప్రారంభించారు. దాంతో ఆమె నివాసం చెన్నైకి మార్చుకున్నారు.

0: ఏంది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. జానకమ్మ గారు తొలినాళ్ళలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియన్ విలాయత్తులో తమ గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యారు. ఈ చిత్రంలో తమ పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరింపచేసింది. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తమ కెరీర్ను ప్రారంభించిన జానకమ్మ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. జానకమ్మ పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, షిరిడీ సాయిబాబా భక్తురాలైన వారు చాలా సమయం పూజల్లోనే గడిపేవారు. అంతేగాక మీరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్లు రికార్డ్ చేసి విడుదల చేశారు కూడా.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: FM Rainbow 101.9.

0: ಗೋಪಯ್ಯ
1: ಗೋಧೂಳಿ
0: ಎಂದುವಲನ
1: ಗೋಧೂಳಿ ಎರ್ರನ ಎಂದುವಲನ
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. జానకమ్మ గారు పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని కూడా ఎంతగానో మెప్పించారు. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే అనే పాటలో పండు ముసలావిడ గొంతు, అలాగే ఇప్పుడు విన్న పాట గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లవాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలో అలకపానపు ఎక్కనేలా చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. నిజంగా మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలు ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తారకాణాలు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. నిజంగా జానకమ్మ గారు వివిధ తరాలకు చెందిన సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. 1960ల ప్రారంభం నుండి ఆమెకు ప్రధానంగా మెయిన్గా కన్నడ మలయాళ చిత్రాల్లో స్వరకర్తలు అవకాశాలు ఇచ్చారు. తమ కెరీర్ ప్రారంభంలో తెలుగు తమిళ భాషల్లో తక్కువ పాటలు పాడినప్పటికీ 1970ల మధ్యకాలం నుండి 4 దక్షిణాది భాషల్లోనూ ప్లేబ్యాక్ పరిశ్రమని ఆమె శాసించారు. నిజంగా 90ల కాలంలో జానకమ్మ గారు ఏఆర్ రెహమాన్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన సంగీత దర్శకత్వంలో అనేక అద్భుత తమిళ తెలుగు పాటల్ని పాడారు. ఒట్టగత కొట్టికో, గోపాల గోపాల, నెంజినేలే, కాదల్ కడితం తీటవే, ముదల్వనే, ఎందన్నేంజల్, మార్గళి తింగళే వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 9:54:22. నేను మీ ఆర్జే సంతోష్, మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా పాటలు వింటూ ఉండండి, పాడుతూ ఉండండి. గతం ఎలాగో రాదు, భవిష్యత్తుకి రూపు లేదు. అందుకని అందమైన ఈ ప్రస్తుతాన్ని ఆహ్లాదకరంగా ఆనందంగా మనం ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ 2 రోజుల మిరాయి జాతీయ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల T20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ಆಕಾಶಮಂತ ಆಕಾಶಂ ಎಂತ అంతం లేనిదో కొన్ని స్వరాలు కూడా అంతే కాలం దాటి ప్రయత్నిస్తాయి కదా. అలాంటి అమర స్వరమే ఎస్ జానకి గారిది. ఈరోజు ఆమె మన మధ్య లేకపోయినా ఆకాశవాణి ద్వారా రేడియో ద్వారా లక్షలాది హృదయాలలో ఆమె పాడిన పాటలు ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. ఇండియన్ హిస్టరీలోనే గాన కోకిల ఎస్ జానకి గారిని Unfortunately, she passed away yesterday and aamaku mana andari hrudayapoorvaka nivalalu.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సో కమింగ్ బ్యాక్ టు ఆర్ ప్రోగ్రామ్, సో నమస్తే హెలా ఆదాబ్, ఇస్ అ ట్రైలింగ్యువల్ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ ఫండమెంటల్ టుడే. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ రన్స్ ఇన్ యువర్ మైండ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ టు యూ as I speak, as you are listening to this. And this, dear my friends, is nothing but thought, right? Have you ever noticed how some thoughts refuse to sit still in your mind? Some keep running in your mind. There are, you know, several tracks of different thoughts in your head. And no matter how many times you try to make them behave sensibly, sometimes they don't listen to you. They linger, they circle back, and then they quietly whisper that the world might be stranger than we are almost, you know, admitting comfortably. So today, I want to tell you about one such idea. But before that, here's an amazing song. It's called Hold On by Justin Bieber.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేస్తారు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ದಿಸ್ ಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ನೇಷನ್, ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್, 101.9 FM ರೇನ್ಬೋ, ಆ್ಯಂಡ್ ದಿಸ್ ಇಸ್ ಮೀ ಆರ್ಜೆ ಕೈವಲ್ಯ. ಆ್ಯಕ್ಚುಲಿ నాకు చిన్నప్పటినుంచి పాటలు వినడం అంటే చాలా ఇష్టం. అసలు చిన్నప్పుడు ఆటలు ఆడడం కంటే కూడా ఎక్కువ నేను పాటలే వినేదాన్ని అనమాట. కానీ చిన్నప్పుడు ఏదో మ్యూజిక్ ప్రకారం ఏదో పాడేసేదాన్నే, కానీ ఆ లిరిక్స్ పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. బట్ ఆల్ ఆఫ్ దిస్ చేంజ్డ్ యూనో వన్స్ ఐ హావ్ జాయిన్డ్ యూనో మై ఇంటర్మీడియట్ ఆర్ కాలేజ్, అండ్ దెన్ లిరిక్స్ బికేమ్ అ థింగ్. అందరూ లిరిక్స్ని బాగా పట్టించుకోవడం మొదలుపెట్టారనమాట. అలాంటి ఒక లిరికే నాకు ఈ మధ్య మనం మాట్లాడుకునే చాలా విషయాల్లో బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి రీసెంట్ లేటెస్ట్ సాంగ్లో ఒకటి కనిపించిందనమాట. నిన్న అండ్ ఈరోజు ఒకటేలాగా ఉన్నాయి, నిన్న ఈరోజు రేపు ఒకటేలా ఉన్నాయి అంటే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ వే ఆఫ్ యూనో గివింగ్ అ మెసేజ్ టు పీపుల్ త్రూ సాంగ్స్. అండ్ ఇప్పుడు ఆ సాంగే మీకోసం ప్లే చేయబోతున్నాను, వినేద్దాం.

0: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా?

0: అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
4: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
5: Akashwani Hyderabad 101.9 FM Rainbow with me, RJ Kaivalya. The time is 12:27. We are in the middle of Namaste, Hello, Adab. At 1 o'clock, we have the live phone-in program, Hello, Rainbow. Today's topic will be a tribute to S. Janaki Garu. Avada paadina paatallo mee favorite paata enti annadi meeru naaku phone chesi cheppalsina numbers. 0402323000, 0402323481, 0402970-4715.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Akashwani Hyderabad 101.9 FM Rainbow. It is 1 o'clock and 2 minutes in the studio, and it is time for our Hello Rainbow program. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 0402323030030, 0402323482 అండ్ 0402970475. ఈరోజు షో ఎస్ జానకి గారికి ఒక ట్రిబ్యూట్, కాబట్టి ఆవిడ పాడిన పాటల్లో మీ ఫేవరెట్ పాట ఏంటి అన్నది చెప్పండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. దిస్ ఇస్ హలో రెయిన్బో ప్రోగ్రామ్, వింటున్నారు. మన ఈ రోజు ప్రోగ్రామ్ లో ఫస్ట్ కాలర్ ఎవరు వినేద్దాం. హలో రెయిన్బో.
2: హలో రెయిన్బో,
1: మీ పేరు?
2: నా పేరు ప్రియా, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: హాయ్ ప్రియా, ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా అద్భుతంగా ఉన్నాను. మరి అయితే ఈరోజు ఎస్ జానకి గారి ట్రిబ్యూట్ మీద మీ ఫేవరెట్ పాట ఏంటో చెప్పండి. ఆర్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ మెమరీ ఆవిడ పాడిన పాటల్లో కానీ సినిమాల్లో కానీ, ప్లీజ్ షేర్ విత్ అస్.
2: ముందుగా చాలా సాడ్ గా అనిపించింది మనం రోజు వినే పాటలో వాయిస్ మనతో లేరని. ఆవిడ ఆత్మకు శాంతించాలని కోరుతూ నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, ఫ్రెండ్స్ థీమ్ మీద. ఇట్స్ అ హిందీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సాహెబ్. యార్ బినా చైన్ కహారే,
1: యార్ బినా చైన్ కహారే. ఓకే,
2: సాంగ్ టైటిల్ లోనే ఎంత మీనింగ్ ఉందంటే తను పాడిన తన వాయిస్ తో ఆ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్ గా అవుట్పుట్ వచ్చిందని నా ఉద్దేశం.
1: తప్పకుండా, అసలు ఆవిడ పాట ఆవిడ గొంతులోనే చాలా మాధుర్యం ఉంటుంది. మీకోసం ప్రియా గారు ఈ పాట నేనైతే ప్లే చేస్తాను, వినేద్దాం.

0: మీరు విన్నారు యార్ బినా చైన్ కహారి ఫ్రమ్ ద మూవీ సాహిబ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వినేద్దాం. హలో రెయిన్బో.
1: హలో మేడం గారికి శుభ మధ్యాహ్నం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరు?
1: కే రమేష్. అమ్మా,
0: కే రమేష్ గారు.
1: బాగున్నా. జానకమ్మకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా.
0: అవునండి.
1: 1938 లో పుట్టి 1957 లో మొట్టమొదటి తెలుగులో పాట పాడిందమ్మా.
0: అవునవును. 48,000 పైగా పాటలు పాడారు.
1: గంట విశాల గారితో పాడింది.
0: అవునండి.
1: ఆశ అడి ఆశ అది ఎంత బాగుంటుందండి. చాలా బాగుంటుందమ్మా.
0: తప్పకుండా.
1: చంద్రబుల్లిలో పాట పాడుందమ్మా. ఇంకోటి ఘంటసాల పీసుచిల జానకమ్మ ముగ్గురు పోటీ పడి పాడారమ్మా. చాలా బాగుంటుందమ్మా.
0: ఓకే, మీకు
1: వేస్తారని అనుకుంటున్నాను.
0: తప్పకుండా రమేష్ గారు. మీకోసం నల్లవాడే అన్న పాట దసరా బుల్లోడు నుంచి.
1: కే రమేష్ ఉస్మాన్ గారు.
0: తప్పకుండా. మీ కోరిక మీద ఈ పాట వచ్చేస్తుంది. వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, మీరు వింటున్నారు హెలో రెయిన్బో విత్ మీ ఆర్జే కైవల్య. ఎస్ జానకి గారు, ఆవిడ పాట, ఆవిడ గొంతులో ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. మోర్ దెన్ 48,000 సాంగ్స్ 20+ లాంగ్వేజెస్లో పాడారు అంటే అసలు మామూలైన విషయం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వినేద్దాం. హలో రెయిన్బో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాదిపేట నుండి.
1: నరసింహారెడ్డి గారు బాగున్నారా?
2: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: నేను కూడా చాలా బాగున్నానండి, కాకపోతే ఎస్ జానకి గారు మన మధ్య లేరని కొంచెం బాధ.
2: చాలా కరెక్టే మేడం, నేనైతే ఆమెకు నా ఏమంటారు బరివేసిన గుండెతో శ్రద్ధాంజలి చెప్తున్నా మేడం నేనైతే.
1: అవునండి,
2: చాలా చాలా చాలా రాత్రి విన్న తర్వాత చాలా బాధ వేసింది మేడం. ఎన్ని సూపర్ హిట్స్ పాటలు ఇచ్చింది మేడం, ఎన్ని పాటలు బాబా, చిన్నపిల్ల గొంతు నుంచి పెద్ద వృద్ధులు అంతా వయసు ఇచ్చింది మేడం. మేడకు పక్షి పాటలు కానీ మెలోడీస్ కానీ చాలా సూపర్ మేడం.
1: అసలు ఆవిడ ఇప్పుడు ఆ గొంతు మనం మళ్ళీ కొత్త పాటల్లో వినలేము.

0: అసలు ఆవిడ ఇప్పుడు ఆ గొంతు మనం మళ్ళీ కొత్త పాటల్లో వినలేము అంటే చాలా బాధగా
1: వినలేం
0: ఉంది.
1: మేడం, వినలేం మేడం, కష్టం.
0: అవును
1: అలాంటి గొంతు రాదు మేడం ఇంకా.
0: అవునండి. అయితే మీ మీకు చాలా ఇష్టమైన పాట ఏదో చెప్తే నేను మీకోసం ప్లే
1: నర్తనశాలలో
0: చేస్తాను.
1: మేడం,
0: ఒకటి చెప్పండి.
1: నర్తనశాలలో నరారా ఓ కురారా అని భక్తి పాట ఉంది మేడం, సూపర్ సాంగ్ మేడం. హలో,
0: ఆ నర్తనశాలలో పాట పేరేమన్నారు?
1: నరహరా ఓ కురహరా అనే ఒక పాట ఉన్నది మేడం.
0: ఓకే, ఒకవేళ ఆ పాట
1: అది
0: మా
1: లేకుంటే,
0: లైబ్రరీ చెప్పండి ఆ పాట
1: అది
0: లేకపోతే.
1: అది లేకుంటే మేడం, బాలమిత్రుల కథలోంచి గున్నమామిడి కొమ్మ మీద.
0: గున్న మామిడి కొమ్మ మీద. మరి మన శ్రోతల కోసం ఒక 1 or 2 lines పాడతారా?
1: గున్న మామిడి కొమ్మ మీద గోలు రెండుండేవి, ఒక గుటిలో నా రామ చిల్లుకుండే, ఇంకో గుటిలో నా గోరు. ఇంకా ఒక పాట ఉంటాడు, సూపర్ సాంగ్ అది కూడా. అప్పుడు పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు మేడం ఈ పాట లేకుండా పెళ్లి అయ్యేదే కాదనమాట పునర్లో. హలో,
0: అవునండి వినిపిస్తుంది.
1: ఆ పాట వినిపించే నరారు ఉంటారు, మేము మీరు దేవలాట దొక్కుతారు అనుకుంటా నేను. ఈ రెండుట్లో ఏదో ఒకటి వినిపించండి మేడం. సరే మేడం,
0: ఓకే అండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఈ రెండు లేకపోతే జానకి గారిది ఇంకో ఇంకేదైనా పాట.
1: వయసు మీది, వయసు సరిగ్గా వస్తలేదు మేడం, మాకు ఇన్నవర్తలేదు సరిగా.
0: అవునా, ఇంకొంచెం
1: ఇప్పుడు
0: ఇప్పుడు
1: అయింది ఇప్పుడు.
0: ఓకే, అమేజింగ్.
1: ఆ పాట వినిపించండి మేడం ప్లీజ్.
0: తప్పకుండా, షూర్.
2: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
3: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
4: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ. ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್ ಎವರು ಅಬ್ ಸುನೇಂಗೆ. ಹೆಲೋ ರೇನ್ಬೋ.
1: ಹಲೋ.
0: ಹೆಲೋ ರೇನ್ಬೋ.
1: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಮೇಡಮ್ ಜಿ.
0: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅಂಡಿ. ಮೀ ಪೇರು?
1: ಕೀರ್ತಿ ರಾಜ್ಕುಮಾರ್, ಆದರ್ಶ ನಗರ್ ನಿಜಾಮಾಬಾದ್ ನಿಂಚಮ್ಮ.
0: ನಮಸ್ತೆ ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರು, ಎಲ್ಲ ಉನ್ನಾರು?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి.
1: ఓకే అమ్మా.
0: ఈరోజు మన హెలో రెయిన్బో ప్రోగ్రాంలో ఎస్ జానకి గారికి ట్రిబ్యూట్ మీద ఆవిడ గురించి మీరు మీకు మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి, హౌ ఇస్ యువర్ జర్నీ విత్ హర్ అన్నది మా శ్రోతలకు చెప్పండి.
1: ఓకే అమ్మా. ఆనేరా అండి?
0: ఆనేరండి.
1: ఓకే అమ్మా. 16 ఏళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ.
0: ఆ పాట మీకు చాలా ఇష్టం అంటారు.
1: అవునమ్మా, ఇది 16 ఏళ్ల వయసులో చాలా మంచి సినిమా పాట. శ్రీదేవి గారికి పాడిండ్రు. చంద్రమోహన్ గారి యాక్షన్ సూపర్, శ్రీదేవి యాక్షన్ సూపర్. అది మా యవనంలో మేము అప్పుడు కాలేజ్ చేసే ముందు అది చాలా బ్యూటిఫుల్ సినిమా. అప్పుడు మర్చిపోలేదమ్మా. దాంట్లో ప్రతి సన్నివేశము, ప్రతి పాట, ప్రతి ప్రకృతి రమణీయత చాలా సూపర్ గా ఉంది.
0: వావ్, మీకు చాలా పాటలు తెలుసా సినిమాలో అయితే?
1: అవునమ్మా, దాంట్లో అన్ని ఎవ్రీథింగ్, ప్రతి పాట వినదగ్గ
0: చాలా అద్భుతంగా ఉంది. అవునండి. ఇది మరి మన శ్రోతల కోసం ఒక 1 లైన్ సిరిమల్లె పువ్వ పాడతారా?
1: ఆ పాడతానమ్మా,
0: తప్పకుండా పాడండి.
1: సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, ఈ పాట చాలా సూపర్ అమ్మా. రఘువరన్ బీటెక్ లో కూడా ఒక లాస్ట్ జానకమ్మ వాడిన పాట ఒకటి మా పైన ఉంటుందమ్మా. ధనుష్ మీద ఆ పాట ఉంటుందమ్మా, ధనుష్ తోటి. అమ్మా నీ ప్రేమ మరవలేని అని ఒక పాట ఉంటుంది, అది కూడా వీలుంటే ప్రసారం చేయండి అమ్మా.
0: తప్పకుండా. మీకోసం నేను ఇప్పుడు సిరిమల్లె పువ్వ ప్లే చేస్తాను, వినిద్దాం.
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೇನ್ಬೋ. ಮನ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್ ಎವರು ವಿಂದಾಮು.
2: ಹಲೋ
1: ಹಲೋ ರೇನ್ಬೋ
2: ಕೈವಲ್ಯ ಅಮ್ಮ, ನೇನು ಮುಂದೆ ಮಾ ರಮಣೆ ಕತ್ತೆ ಅನ್ಸಿಡ್ಮ. ರಮಣಯ್ಯನು
1: ರಮಣಯ್ಯ ಗಾರು ಚಪ್ಪಂಡಿ
2: ಚಿನ್ನರಿ ಪುನ್ನರಿ ಕಿಟ್ಟಯ್ಯ ನಿಮ್ ಎವರು ಕೊಟ್ಟಯ್ಯ ಅಮ್ಮ ನನ್ನು ಕೊಟ್ಟಿಂಗೆ ಬಾಬು ಪರ ಗೋಲು ಗೋಪನ ಗಂಟಮ್ಮ.
1: సినిమా పేరేంటండి ఒకసారి మళ్ళీ చెప్పండి.
2: చిన్న గోగుల గోపన్న.
1: ఓకే, గోగుల గోపన్నలో చిన్నారి పోనారి గిట్టయ్య ఈ పాట అంటే మీకు ఇష్టము. అది కాకపోతే ఇంకేది ప్లే చేయమంటారు?
2: నేనది సినిమాలు చిత్రం అనుకున్నా అది చెప్పేసారు వాళ్ళు. నరువరా కురువరా చెప్పినారు ఎవరన్నా? నర్తనశాలలో నర్తనశాలలో
1: ఆ పాట మన లైబ్రరీలో లేదండి. వేరే పాట ఏదైనా కావాలా?
2: సిరిమల్ల పువ్వు మళ్ళా వేసాం కదా, వేసాం కదా.
1: సిరిమల్ల పువ్వు ఇప్పుడే మీకోసమే వేసేసాను. సిరిమల్ల పువ్వు వేసేసానండి. ఇంకేదైనా పాట
2: ఇప్పుడు వేసాం కదా ఒకటిలా.
1: అదే అండి వేసేసాను. ఇంకేదైనా పాట కావాలా?
2: అదే మరి చెప్తే కదా నర్తనశాల చెప్తే వేయలేవా?
1: నర్తనశాల నుంచి ఆ పాట మన లైబ్రరీలో లేదండి.
2: లేదమ్మా. గోలు గోపన్నలు చూడు. గోలు గోపన్నలు, గోలు గోపన్నలు ఉంది మాది.
1: గోవుల గోపన్నలో ఏం పాట?
2: చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబు. అదేమ్మా.
1: ఓకే అండి, మీకోసం నేను ఆ పాట ప్లే చేయడానికి ట్రై చేస్తాను.
2: థ్యాంక్
1: యూ అండి, నమస్తే.
3: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
4: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
3: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. And where do we taste all these?
4: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, మీరు ఎస్ జానకి ట్రిబ్యూట్ ప్రోగ్రాం వింటున్నారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. మన నెక్స్ట్ కాలర్ ఎవరో వినేద్దాము.

0: హలో
1: రాధే రాధే
0: రాధే రాధే అండి, మీ పేరు?
1: మురళి అండి. మీ పేరు?
0: కైవల్య అండి.
1: కైవల్య గారు. మాకు కైవల్యం చెందినట్టే ఈరోజు.
0: అయితే
1: పేరు
0: ఈరోజు
1: పేరు బాగుందండి,
0: థ్యాంక్
1: పేరు
0: యూ సో మచ్
1: బాగుంది.
0: థ్యాంక్ యూ సో మచ్
1: అయితే
0: అండి.
1: ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా రాధే రాధే రాధే రాధే కహనా హై, సుఖ్ చైన్ సే రైనా హై, తో రాధే రాధా రాధే రాధే కహనా హై. కైవల్య గారు మీరు ఒకసారి రాధే రాధే అనండి.
0: తప్పకుండా
1: అనండి
0: రాధే
1: మరి.
0: రాధే.
1: ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే
0: మీకు
1: ఇంకోటి, మీరు
0: ఈరోజు ఎస్ జానకి గారి
1: అవును
0: ట్రిబ్యూట్
1: అవును
0: మీద
1: అవునండి
0: ఆవిడగా
1: అవునండి. వాస్తవానికి వాళ్ళు ఒక బంగారు జీవితంలో బతికారండి ఆ కాలపోళ్ళు, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వాళ్ళని ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ విధంగా వాళ్ళకి ఆ జీవితం ఉండే అప్పుడు. ఇప్పుడేమో హెవీ కాంపిటీషన్. ఇంకోటి ఏంటంటే, చాలా అద్భుత గాయకురాలు ఆమె. మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక సాంగ్ అడగొచ్చా?
0: తప్పకుండా. మీకు ఏ పాట కావాలి చెప్పండి.
1: ప్రేమికుడు చిత్రం నుంచి, ఎర్రాని కుర్రదాని గోపాల, కోడి కోసం వచ్చావా గోపాల, అదన్నేయండి. లేకపోతే ప్రతిఘటన నుంచి, ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో, ఈ రెండిట్లో ఏది మీకు అవైలబుల్ ఉంటే అది వేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం ఈ పాట వస్తుంది, వినండి.

ಮಿರುವಿನ ಪಾಠ ಗೋಪಾಲ ಗೋಪಾಲ నుంచి గీత గారు ఇంకొక పాట కోరారు మన కోసం ఎస్ జానకి గారు పాడింది గీత గారి కోసం ఈ పాట

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ, ಮೀರ್ ವೆಂಟಾನಾರು. ಹಲೋ ರೇನ್ಬೋ, నెక్స్ట్ కాలర్ ఎవరో వినిద్దాం. హలో
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే మేడం, నేను కృష్ణ మాట్లాడుతున్నా మేడం, సైనిక్ పురి హైదరాబాద్.
0: హాయ్ అండి, కృష్ణ ఫ్రమ్ సైనిక్ పురి.
1: హలో మేడం, నమస్తే మేడం. అసలు నమ్మ బుద్ధి అయితే మేడం, గంటకి వెళ్ళి ట్రై చేస్తున్నా, ఫైనల్ కనెక్ట్ అయింది కాల్.
0: చెప్పండి, మీకు మీకు ఏ పాట కావాలి?
1: నాకు జగదేక వీడు అతిలోక సుందరికి వెళ్ళి యమహోని యమాయమ అందం సాంగ్ మేడం, చాలా చాలా బాగుంటది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ మేడం.
0: ఓకే, ఎస్ జానకి గారు గురించి మీకు మీరేమైనా చెప్పాలా?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మగారు మన మధ్యలో లేరంటేనే మస్తు బాగవుతుంది మేడం. అమ్మగారు మా ఇది భక్తి గీతాలు కావచ్చు, మెలోడీ సాంగ్స్ కావచ్చు, అవన్నీ పక్కన పెడితే మా సాంగ్స్ కూడా మస్తు పాడుతుండే, ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్ ఆన్ పార్ విత్ ఎస్పీబీ గారితో పోటీ పడి మరి పాడుతుండే. సో అందుకని ఈ దిస్ పర్టికులర్ సాంగ్

0: हेलो
1: हेलो
2: हेलो
0: हेलो हेलो
1: हेलो
0: हेलो
1: रेमबो,
2: हेलो हेलो
1: हेलो.
2: వినిపిస్తుందా?
1: మీరు లైవ్లో ఉన్నారండి. మీ పేరు?
2: నా పేరు రోషన్ అండి.
1: హాయ్ రోషన్ గారు.
2: హాయ్ అండి. నమస్కారం. మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చూస్తున్నాం మీ షో. అసలు చాలా
1: థ్యాంక్
2: బాగా
1: యూ అండి.
2: మాట్లాడతారు అక్క మీరు.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోషన్.
2: థ్యాంక్ యూ.
1: మీకు ఏ పాట కావాలి? ఎస్ జానకి గారు ట్రిబ్యూట్ మీద ఈరోజు
2: నాకు
1: హలో రెయిన్బో ప్రోగ్రామ్.
2: ఆకాశం ఈనాటితో సాంగ్ చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడు అయితే లైక్ రోజు పడుకునే ముందు ఆ పాటను పాడుకుంటుండే అంట. సో ఇప్పుడు అది ప్లే చేస్తే బాగుంటుంది.
1: ఓకే రోషన్, నీకోసం ఆకాశం ఏనాటిదో బై ఎస్ జానకి గారు, యువర్ ఫేవరెట్ బెడ్ టైమ్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వినిద్దాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: హలో రెయిన్బో, మన ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ కాలర్ వినిద్దాము. హలో, నమస్తే. హలో, నమస్తే.
6: నమస్కారం మేడం.
5: నమస్తే అండి, మీ పేరు?
6: నా పేరు మురళీధర్ మేడం.
5: మురళీధర్ గారు నమస్తే, ఎలా ఉన్నారు?
6: బాగున్నాం మేడం. జానకి మేడం గారు శ్రద్ధాంజలి తెలుపుతూ మేడం గారి ఆత్మశాంతి కలిగించాలని, ఆ మేడం గారి స్ఫూర్తితోనే మా పాప కూడా సింగర్ ప్రాక్టీస్ చేస్తుంది.
5: అమేజింగ్ అండి, చాలా పెద్ద సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
6: పెద్ద అమ్మవారి ఆశీర్వాదం ఉంటే, జానకమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు. అమ్మగారు మంచి పేరు ఒకటి ఇవ్వండి, మంచి పాట ఒకటి ఇవ్వండి.
5: తప్పకుండా. మీ మురళీధర్ గారు మీ కోరిక మీదట ఒక పాట వేస్తాను.
6: అనిత కోసం,
5: మురళీధర్ గారు, అనిత గారు, మీ ఇద్దరు కోసం ఈ పాట. అలాగే ఇదే పాట కోసం శివాని ఉమేష్ ఫ్రమ్ యాప్రాల్ సైనిక్పురి అడుగుతున్నారు. అందాలలో ఫ్రమ్ జగదేక వీరుడు అతిలోక సుందరి వినేద్దాం.

మీరు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు మన డబుల్ కమీటర్ షోని స్టార్ట్ చేయడానికి మీ అందరికీ నమస్కారం, అలాగే స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్ మరి సరదా సరదాగా ఈరోజు డబుల్ కా మీఠాలో ముందుగా చెష్నే హైదరాబాద్ లో మనందరి నోరు తీపి చేసుకుందాం. ఆ తర్వాత రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. దెన్ మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అలా వాకప్ చేసిన తర్వాత మళ్ళీ తాజా తాజా అవ్వడానికి తాజా ట్యూన్స్ విందాము. సో మరి ఇవన్నీ చేయాలంటే సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేశారు కదా, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జయలవ కుస నుంచి మీ అందరినీ పలకరించడానికి ట్రింగ్ ట్రింగ్ అంటూ వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ మరి అల్లూరి సీను అండ్ అలాగే లెజెండ్ నుంచి. సో ఫ్రెండ్స్ మీరు వింటున్నారు డబుల్ కమిటా షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్ మరి మనమేమో జస్ట్ నే హైదరాబాద్ లో ఈ రోజు నోరు తీపి చేసుకుందాము అని నేను చెప్పాను కదా. సో దేంతోనా అంటే డెఫినెట్ గా యూనో మంచి భోజనం చేసిన తర్వాత మనకు ఎలా అయినా చెప్పాలంటే చివరిలో ఏదో మిగిలిపోయినట్టు ఇంకేదో తింటే బాగున్నట్టు అనిపిస్తుంటుంది. అది కనుక మనం తినేస్తే ఆ అనుభూతే వేరబ్బా కదా. నిజంగా కింద పొట్ట బాగుంటే పైన మెదడు చాలా చాలా బాగుంటుంది, అది బాగుంటే ఇంకా అన్నీ సరిగ్గానే ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఫుడ్కి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అందులోనూ మనకు తెలుసు వీఆర్ వాట్ వీ ఈట్ కాబట్టి సో ఏం తింటామో అది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే యూనో మంచి ఫుడ్ తినేవాళ్ళు బాగుంటారు, యూనో జంక్ ఫుడ్ తినే వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, హెల్త్ ఇలాంటివి బాగోకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూనో ఎంత మంచి భోజనం చేసినా నేను అన్నట్టుగా చివరిలో ఆ ఒక్కటి ఏదైనా తింటే కనుక చాలా చాలా బాగుంటుంది. చాలా మందికి అయితే కనుక ఒక స్వీట్ తినే అలవాటు ఉంటుందన్నమాట. యూనో అది మంచిదేనా కాదా అన్నది అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే చిన్నగా స్వీట్స్ తింటూ ఉంటారు చాలా మంది. అండ్ అలా తింటే కనుక చాలా చాలా సంతృప్తిగా అనిపిస్తుంటుంది. అలాంటి మంచి స్వీట్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట ఈరోజు. అదే మల్బరీ మలాయ్. సో మల్బరీ మలాయ్ని షార్ట్అవుట్ మలాయ్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఆ పేరులోనే ఉంది దేంతో తయారు చేస్తారు ఏంటి అనేది. సో ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు వచ్చేసింది సుపాయిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గబ్బర్ సింగ్. అఫ్ కోర్స్ సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ మరి జెమినీ అండ్ ఆచార్య నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటా షో ఆర్జే అనుషాతో.

సో ఫ్రెండ్స్, మరి ఈరోజు జష్ని హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాము మల్బరీ మలాయ్, షాటూట్ మలాయ్. మరి మంచి స్వీట్ అన్నమాట, చాలా చాలా ఫేమస్. మరి మన హైదరాబాద్లో డెఫినెట్గా ఈరోజు చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియకపోయినా మేము ఉన్నాం కదా మీకు తెలియజేయటానికి. అయితే యూనో ఇది చాలా మంచి, అసలు పేర్లోనే మలాయ్ ఉంది కాబట్టి లాట్ ఆఫ్ మలాయ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, మిల్క్ అన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట దీంట్లో. అండ్ తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అండ్ యూనో డెఫినెట్గా స్వీట్ పెద్దగా ఇష్టపడని వాళ్ళు కూడా ఇది తింటే అబ్బా ఏముంది అని అనేటట్టుగా ఉంటుంది అనమాట మరి మల్బరీ మలాయ్. సో యూనో ఏదైనా మనకు తెలుసు హైదరాబాద్లో అన్ని చోట్ల దొరికేస్తూ ఉంటుంది అనుకోండి, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా. సో ఇంట్లో ఎక్కువ హోమ్ మేడ్ తినే వాళ్ళకైతే కనుక చాలా చాలా ఈజీ అనమాట ఇది తయారు చేసుకోవటం కూడా. యూనో అన్నీ ఈజీగా అవైలబుల్లో ఉండేవి అనమాట. ఆఫ్కోర్స్ మరి మల్బరీ ఫ్రూట్స్ అంటే కనుక ఒకసారి కొంతమందికి దొరికినా దొరకకపోయినా యూనో ఫ్రూట్ షాప్స్లో దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ కూడా మనం తెప్పించుకోవచ్చు కాబట్టి జస్ట్ ఒక కప్ ఉంటే సరిపోతుంది మల్బరీ ఫ్రూట్స్ అనమాట. దాంట్లో 3/4 కప్ హెవీ క్రీమ్ మలాయి కలుపుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా యూనో ప్రతిదీ కూడా టేస్ట్కి తగ్గట్టుగానే కొంతమంది ఎక్కువ తీపి తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మరి మలాయి తర్వాత ఒక 1/4 కానీ 1/2 కప్ కానీ కండెన్స్డ్ మిల్క్ కలుపుకోవాలన్నమాట. సో కండెన్స్డ్ మిల్క్ అంటే మనకు తెలుసు, సో పాల్ని బాగా మరగబెడితే ఒక స్టిక్కీ సబ్స్టెన్స్లా తయారవుతుంది కదా, సో అదే కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఆఫ్కోర్స్ మనం ఇంట్లో తయారు చేసుకోకపోయినా బయటైనా దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత 100 గ్రామ్స్ కోవా కలుపుకోవాలన్నమాట, సో మావా అని కూడా అంటూ ఉంటారు దీన్ని. అలా కలుపుకొని మొత్తం అన్నీ కూడా కలిపేసుకుని ఇలా రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని యూనో ఒక 3-4 అవర్స్ తర్వాత తినొచ్చు. లేదు అంటే కొంతమంది టేస్టీకి తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకుంటూ ఉంటారు దీంట్లో. సో మరి అలా కలుపుకుని కూడా ఆ తర్వాత రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని అండ్ తీసుకుని తర్వాత తినొచ్చు అనమాట. నేను అన్నట్టుగా అసలు స్వర్గంగా అనిపిస్తుంది, చెప్పడం కన్నా టేస్ట్ చేస్తే మీ అందరికీ తెలుస్తుంది అన్నమాట. తిన్న తర్వాత డెఫినెట్గా అంటవే కాకుండా పెద్ద విజిల్ కూడా వేస్తారు. సో అదనమాట సంగతి. ఇంకా మాట్లాడుకుందాం, సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ డీజే దువ్వాడ జగన్నాథ నుంచి వింటూనే ఉన్నాను 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ డీజే దువాడ జగన్నాథం అండ్ గ్రీకు వీరుడు చిత్రాల నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటా షో ఆర్జే అనుషాతో. సో మనమేమో మరి డబుల్ కమీటాలో జస్ట్ ఏ హైదరాబాద్ సెగ్మెంట్లో ఉన్నాము, మాట్లాడుకుంటూ ఉన్నాము మల్బరీ మలాయ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ షాటూట్ మలాయ్. కాబట్టి యూనో ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ మీద డెఫినెట్గా మనకు ఒక యూనో బ్యాలెన్స్డ్ అంచనా అయితే డెఫినెట్గా ఉండాలి. ఎందుకు అంటే యూనో ఏం తింటున్నాం, ఇందాక స్టార్టింగ్లో అనుకున్నాంగా విఆర్ వాట్ వీ ఈట్ అని. సో అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మల్బరీ మలాయ్ దాంట్లో యూనో క్రీమ్, పాలు, కోవా అన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా అవన్నీ కూడా మన హెల్త్కి మంచివే, స్కిన్కి కూడా చాలా చాలా యూనో పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ అవి కొంచెం హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ కాబట్టి ఎప్పుడూ తీసుకోకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటే బెటర్ అనమాట. సో స్వీట్స్ అనేవి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అండ్ యూనో మల్బరీ ఫ్రూట్స్ అయితే కనుక ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. అందులో యూనో చాలా చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఫైబర్ అండ్ పొటాషియం ఉంటాయి. కాబట్టి ఈ మధ్య మనకు తెలిసిందే అందరికీ కూడా సన్లైట్ సరిగ్గా తగలకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి బాడీలో దాన్ని బాగా తగ్గించి ఆటోమేటిక్గా బీపీను నియంత్రిస్తుంది అన్నమాట. అంతేకాదు మరి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెస్ట్

రిజెస్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ విటమిన్ సి అండ్ ఐరన్ కూడా చాలా చాలా బాగా ఉంటుంది, కాబట్టి రక్తం ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యూనో ఇమ్యూనిటీ చాలా చాలా బాగుంటుంది అనమాట. మరి ఇందులో సహజ సిద్ధమైన కాంపౌండ్స్ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాబట్టి దానివల్ల మన జీవ కణాలు సెల్స్ వాటికి జరిగే హాని నివారిస్తుంది అనమాట. అలాగే మన కంట్లో రెటీనా ఉంటుంది కదా, దాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అండ్ అంతేకాకుండా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు స్కిన్ మాత్రం ఆరోగ్యంగా ఉంచుతుంది అండ్ మనం ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది కదా. నిజంగా యంగ్ గా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో మరి యంగ్ గా ఉండాలి అంటే ఆ యంగ్నెస్ ని తీసుకొచ్చే ఫుడ్ ని మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. బట్ ఈ రోజు మనం మాట్లాడుకున్న మలాయి, వాట్ మలాయి, మల్బరీ మలాయి ఆర్ షాట్ మలాయి, మరి మితంగానే తీసుకోవాలన్నమాట. చాలా చాలా హెల్తీ ఫుడ్, మంచిదే, కానీ హై క్యాలరీ ఫుడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం తీసుకోవాలి, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి కదా. నిజం, యూనో హైదరాబాద్లో అన్ని చోట్ల దొరికేస్తుంది అనుకోండి అది, కానీ ఓల్డ్ సిటీ మాత్రం బాగా స్పెసిఫిక్గా స్పెషల్ స్వీట్ అనమాట. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న మల్బరీ మలాయ్. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లవ్కే నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
0: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన విజయవంతంగా ముగుచుకుని ఈరోజు న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి భారత వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, సుస్థిర భవిష్యత్తు నిర్ధారించడానికి చెట్లు నాటడం అత్యంత ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం, పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా భారీ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. రోడ్డు అభివృద్ధికి సూచికని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. యాదాద్రి, విమ్మలవాడ, బాసర ఆలయాలకు ఈరోజు ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి నెక్స్ట్ సెగ్మెంట్ అయిన రోజుకున్న ఇంపార్టెన్స్ తెలుసుకునే సెగ్మెంట్ కాబట్టి మరి ఈరోజు మంచి మంచి ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ రోజుకి. సో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు సుపైత్ సాంగ్తో స్టార్ట్ చేసేస్తే బాగుంటుంది కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఏక్ నిరంజన్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: భారత్ అనే నేను చిత్రాన్ని సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటా షోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం నేను చెప్పాను కదా. సో మరి ఈరోజు మంచి మంచి ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ రోజుకి. సో దాంట్లో కొన్ని విశేషాలు తెలుసుకుందాము. అయితే యూనో ఎప్పుడు కూడా మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి డెఫినెట్గా. యూనో కొన్ని మనకు నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, అండ్ కొన్ని నెగటివ్స్, కొన్ని పాజిటివ్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. యూనో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలా అలా ఫ్లోలో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం వాటిని సరిచేసుకోవచ్చు అనే ఆలోచన ఏదైతే ఉంటుందో, ఆశ, హోప్, అది మాత్రం ఎప్పుడు వదలకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్స్.

ఎక్స్పర్ట్స్ ఎందుకంటే ఆ హోప్ ఏదైతే ఉందో ఆశ మనల్ని డెఫినెట్గా బ్రతికిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, ఎలా అయినా ఈ పరిస్థితిని మనం అధిగమించవచ్చు అనే బలాన్ని తీసుకొస్తుంది. నిజంగా దేనికైనా ఇదే ప్రధానం కదా. ఎందుకంటే హోప్ లేకపోతే ఏమీ సాధించలేము, అసలు ఏమీ చేయనట్టు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు అలా అలా నెమ్మది నెమ్మదిగా డౌన్ అయిపోతాము. మరి జీవితంలో ఏమీ చేయలేము, ఏ డైరెక్షన్లోనూ వెళ్ళలేము, ఏది అనుకున్నా కూడా వెంటనే ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ హోప్ ఏదైతే ఉందో డెఫినెట్గా మనం ఎప్పుడు వదలకూడదు అన్నమాట. హోప్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హోప్ జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి మరి హోప్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి అదనమాట విశేషం, ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బింబిసారా నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

0: voters.eci.gov.in వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటర్ షోలో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, మన ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఎవ్రీ సెకండ్ కదా, రకరకాల చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే వాటిలో చాలా వరకు యూనో, ఒకప్పుడైతే కనుక ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉండేవనుకోండి, కానీ ఇప్పుడు మనం డెఫినెట్గా మరి డెవలప్మెంట్ చేస్తూ జరుగుతూ ఉంది అండ్ అభివృద్ధిలో భాగంగా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు వచ్చే వాటికి మనం కూడా ఒక కారణమనే చెప్పొచ్చు, మరి ప్రకృతిలో మార్పులు. సో ఈ రకరకాల కారణాలు ఉంటాయని అనుకుంటూ ఉంటాం ఎప్పుడు, కానీ అది కాలుష్యం వల్ల అయి ఉండొచ్చు, ఏమో పెరిగిపోతుంది కదా రోజు రోజుకి, దుమ్ము ఎక్కువ అవడం అండ్ తుఫాన్లు రావడం, అలా నెమ్మది నెమ్మదిగా అన్ని విపత్తులు పెరిగిపోవడం చూస్తూ ఉన్నాం. అయితే యూనో, వీటన్నిటిలో దుమ్ము వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. నిజంగా ప్రతిరోజు కూడా మనకు తెలుసు, మనం బయట ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు యూనో ట్రాఫిక్లో పొల్యూషన్ అది ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అనుకోండి, కానీ కొన్ని చోట్ల డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండ్ దానివల్ల మనకు కూడా చాలా యూనో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ యూనో దానివల్ల నెమ్మది నెమ్మదిగా వాతావరణంలో మార్పులు జరిగి తుఫాన్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో కదా. సో ప్రకృతి పరంగా మార్పులు చాలా వస్తూ ఉన్నాయి అండ్ తుఫాన్ల వల్ల నష్టాలు కూడా రావడం మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఆర్థికంగా బోల్డ్ అని కష్టాలు వస్తున్నాయి కదా. ఏదైనా తుఫాన్ వచ్చింది అంటే డెఫినెట్గా మరి డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల నష్టం అయితే ఎలాగైనా వస్తూ ఉంటుంది అనుకోండి. వీటి నుంచి మనం ఎలా అయినా మనల్ని మనం రక్షించుకోవాలి తప్పదు, బికాజ్ యూనో డెవలప్మెంట్ అయితే మనం ఆపలేము, మరి అభివృద్ధిలో భాగంగా జరిగే నష్టాన్ని కూడా కొంతవరకు మనమే మరి పూడ్చాలి, అంటే తిరిగి ఇచ్చేయాలన్నమాట. మొత్తం అంతా క్లైమేట్ నెమ్మది నెమ్మదిగా సరిచేసుకుంటూ ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి కదా. సో మరి ఈ విపత్తుల నుంచి, ముఖ్యంగా మరి డస్ట్కి సంబంధించి వచ్చే విపత్తులు అండ్ మరి రకరకాల తుఫాన్లకి సంబంధించి వచ్చే విపత్తుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వాటి తీవ్రతను ఎలా తగ్గించాలి అని చర్చించుకుంటూ ఉంటామన్నమాట ఈరోజు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్టామ్స్ అనమాట ఈరోజు. నిజమైన మనం ఇక్కడ పెద్దగా చూడకపోవచ్చు, కానీ ఈ శాండ్ స్టామ్స్ అంటూ మరి ఎడారులు డెజర్ట్స్ ఉన్న చోట మాత్రం ఈ శాండ్ స్టామ్స్ అనేవి చాలా చాలా ప్రివలెంట్గా ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళు రోజువారీగా చూసినట్టుగా చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారనమాట కదా. నిజంగా ప్రకృతి ఎప్పుడూ ప్రశాంతంగా లేకపోతే ఆ తర్వాత మనం ఫేస్ చేసే కష్టాలు, ఆ చేసే రచ్చ అంతా ఇంత ఉండదు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి సార్ వచ్చారు చిత్ర నుంచి సుపై సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. When a girl hugs you and says love you, Ratcha Rambola, when she looks at you and looks kill you, Ratcha.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: దాడామవి నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటా షోలో నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో డబుల్ కమీటా షోలో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, విశేషాల్లోకి వెళ్ళిపోదాం. యూనో, ఎప్పుడు కూడా ఏదైనా ఈజీ మెథడ్ ఉంటేనే డెఫినెట్గా అందరూ అటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు. పని అయిపోతుంది కాబట్టి త్వరగా మనకి ఏ సమస్య లేకుండా, అండ్ అందులోనూ మన రోజు వారీగా రకరకాల వస్తువులు కొనుక్కుంటూ ఉంటాము, తెచ్చుకుంటూ ఉంటాము. మరి ఈ క్రమంలో ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా వాడేస్తూ ఉన్నాం కదా. సో ప్రతి దానికి ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇప్పుడైతే ఇది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. అందులోనూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అయితే కనుక ఎక్కడికక్కడ అదే కనిపిస్తుంది. అండ్ దానివల్ల చాలా చాలా సమస్యలు కూడా మనకు వచ్చేస్తూ ఉన్నాయనుకోండి. ఎందుకంటే మరి భూమిలో అది కలవదు, కలిసినా కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే దానికి తగ్గించి, అంటే యూసేజ్ తగ్గించి దానికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటూ ఉండాలి కదా. ఆల్టర్నేటివ్ అనేది డెఫినెట్గా అన్నిటికీ ఉంటూ ఉంటుంది. మరి ఏంటి అంటే ఇమ్మీడియట్గా మనం చెప్పేది ప్లాస్టిక్ అయితే కనుక పేపరే ఆల్టర్నేటివ్ అని వెంటనే కనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, యూనో ప్లాస్టిక్ లా కనిపించే మెటీరియల్ అనమాట ప్లాస్టిక్ కాదు. డెఫినెట్గా కవర్స్ చూడటానికి ప్లాస్టిక్లా ఉంటాయి, కానీ దాని మీద రాసే ఉంటుంది ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని. సో దాన్ని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో అది ఈకో ఫ్రెండ్లీ అనమాట, భూమిలో త్వరగానే కలిసిపోతూ ఉంటుంది. ప్లాస్టిక్ లాంటిది ప్లాస్టిక్ కాదు. అయితే యూనో పేపర్ ఎక్కువ వాడుతూ ఉంటాము మరి ఆల్టర్నేటివ్గా ప్లాస్టిక్కి. అయితే ఇది మన పర్యావరణానికి మంచిదే, మనకు తెలుసు. బయోడీగ్రేడబుల్, వెంటనే కలిసిపోతూ ఉంటుంది అండ్ భూమిలో త్వరగా మిక్సప్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. అది యూనో ఈకో ఫ్రెండ్లీ కాబట్టి పర్యావరణానికి చాలా చాలా మంచిది. అండ్ యూనో మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ ఏమవుతుంది అని. అయితే మరి ఈరోజు స్పెసిఫిక్గా పేపర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే, మరి ఈరోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే అన్నమాట. సో దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు అండ్ పేపర్ ఎలా యూస్ చేయొచ్చు ఆప్టిమంగా, జాగ్రత్తగా. అఫ్కోర్స్ యూనో పేపర్ తయారు చేయాలి అంటే చెట్ల నుంచి తయారు చేస్తూ ఉంటాము. అఫ్కోర్స్ మరి ఆ పేపర్ బయటికి రావాలి అంటే, ఒక సింగిల్ పేపర్ మనం రాసుకునేది బయటికి రావాలి అంటే కొన్ని చెట్లని మరి చంపేయాల్సి వస్తుంది. అది కూడా మరి తగ్గించుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. అందుకే ఇందాక నేను అన్నట్టు ప్లాస్టిక్ లాంటి పదార్థాలని, అందులోనూ ఈకో ఫ్రెండ్లీ పదార్థాలని తయారు చేస్తూ ఉన్నాము. బట్ జనరల్గా పేపర్ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి మరి దాని గురించి అవగాహన కలిగిస్తారనమాట ఈరోజు. అందులోనూ మరి వరల్డ్ ప్లాస్టిక్ యూనో పేపర్ బ్యాగ్ డే సందర్భంగా మనం విశేషాలు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మా

కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085 జనిరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటా షోలో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి డబుల్ కమీటా షోలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. యూనో, ఎవరైనా ఆయన చిన్నప్పుడు ఏం చేస్తారు? డెఫినెట్గా లేదు అంటే చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా సరదాగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన పనులే వాళ్ళు సరిగ్గా చేసుకొని పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు కదా. కానీ ఇలాంటి పిల్లల్లో కూడా కొంతమంది స్పెషల్ పిల్లలు ఉంటారన్నమాట. చిన్న వయసులోనే బోల్డ్ అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, పనులు కూడా చేస్తుంటారు. మరి ఈ జాబితాకి చెందిన వాళ్ళే మలాలా అనమాట. సో పాకిస్తాన్కి చెందిన మలాలా మాత్రం ఇలా కాదు, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అని చెప్పినట్టుగా చాలా చిన్న వయసు నుంచే, అంటే ఆల్మోస్ట్ ఒక 11-12 సంవత్సరాల వయసప్పటి నుంచే, మరి తన చుట్టూ ఉన్న అమ్మాయిలు చదువుకోవాలని, యూనో, జీవితంలో ముందుకు వెళ్ళాలని చాలా చాలా పోరాటం చేస్తూ ఉండేవారు అంటే ఆ చిన్న వయసు నుంచే మొదలు పెట్టారు. అది డెఫినెట్గా మనకు తెలుసు. మరి పరిస్థితులు చుట్టూ ఎప్పుడూ పాజిటివ్గా లేకపోతే మనం చేసే పనులు కూడా నచ్చకపోవచ్చు వాళ్ళకి. సో మరి అక్కడ నెగిటివ్ ఫోర్సెస్కి ఆ విషయం నచ్చలేదన్నమాట. సో అలా తెలుసుకుని ఇలా పోరాటం చేస్తున్నారని తన మీద దాడి చేయటం జరిగింది. సో మరి ఆ దాడి చాలా చాలా యూనో ప్రమాదంగా ఉండిందనమాట. సో దానికి సంబంధించి ఆవిడ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కోలుకుని జీవితంలో కంప్లీట్గా పోరాటం చేస్తూనే ఉన్నారు. అండ్ ఆడవాళ్ళు, ఐ మీన్ అమ్మాయిలు చదువుకోవాలని, ముందుకు వెళ్ళాలని పోరాటం చేస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. యాజ్ అ యాక్టివిస్ట్ తను చాలా యాక్టివ్గా ఉంటారు. మరి ఈ క్రమంలో తన 16 పుట్టినరోజున ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్, అక్కడ మరి పిల్లలందరూ చదువుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవాలని ప్రసంగించడం జరిగిందనమాట. సో నిజంగా ఒకసారి ఆవిడ ప్రసంగం చేసిన తర్వాత అందరూ కూడా చాలా చాలా మెచ్చుకోవడం జరిగింది, మంచి అప్లాజ్ దొరికిందనమాట. అలాగే ఆవిడ యాక్టివిస్ట్గానే కాకుండా మలాలా ఫండ్ను కూడా ఏర్పాటు చేసి అమ్మాయిలను చదివిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంతేకాకుండా మరి తను చేసిన కృషికి, తను చేసిన సేవకి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారనమాట. అసలు నోబెల్ పురస్కారం అందుకున్న అతి చిన్న వయస్కురాలు మరి మలాలా అనమాట. యంగెస్ట్ ఎవర్ అసలు నోబెల్ బహుమతి అందుకోవడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సో తను పుట్టిన ప్లేస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నిటి నుంచి కూడా చాలా ధైర్యంగా బోల్డ్గా ముందుకొచ్చి అందరినీ ఎదిరించి మరి జీవితంలో ముందుకి రావటం జరిగిందనమాట. డెఫినెట్గా మన అందరం కూడా స్ఫూర్తి తన నుంచి చూసి నేర్చుకోవాల్సిందే. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ తేజ లైవ్ నుంచి వచ్చేస్తుంది. వింటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని సంఘ సంస్కర్తల ఘన వారసత్వాన్ని గౌరవించడం, దాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలోని ద్వారకాలో మన్నం ఇంటర్నేషనల్ సెంటర్లో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆవిష్కరించి మన్నం సంస్కృతి మండపాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ మాటలు అన్నారు. వియత్నాంలోని ఒక ద్వీపం సమీపంలో నిన్న జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలను వియత్నాంలోని హోచిమిన్ నగరానికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి భారత వాణిజ్య ప్రతినిధి బృందం రేపటి నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి రామన్నపేటలో 274.79 కోట్లతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష, అండ్ మనం ఎంటర్ అయిపోయాము మన స్నాక్ టైంలోకి.

సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటాం మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా. సో ఏ సినిమా ఎక్కడిదాకా వచ్చింది, కొత్త మూవీస్ ఏమైనా లాంచ్ అవుతున్నాయా, అండ్ నిర్మాణాంతర కార్యక్రమాలు ఎక్కడిదాకా వచ్చినాయి, ఇలాంటివి అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాము. కాకపోతే మరి సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎక్కడికి పోతావి చిన్నవాడ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ జెంటిల్మెన్ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి 101.9 FM రెయిన్బోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష.

ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ నేను ఇందాక యూనో జెంటిల్మెన్ అని చెప్పాను కదా, కాదు కదా అది గ్యాంగ్ లీడర్ సినిమా అనమాట. ఎందుకంటే నేను నెక్స్ట్ ఎలా అయినా సరే మరి జెంటిల్మెన్ మూవీలోంచే సాంగ్ ప్లే చేద్దామని అలా అలా అనేసాను అనమాట. డోంట్ మైండ్. అయితే యూనో మన టాలీవుడ్ ఇండస్ట్రీ విశేషాలు తెలుసుకుపోయే ముందు మరి మనం డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సింది మన జానకమ్మ గారి గురించి. మనకు తెలుసు మరి నిన్న ఆవిడ మనందరికీ భౌతికంగా దూరం అవటం జరిగింది. అఫ్ కోర్స్ ఆవిడ భౌతికంగా దూరం అయినప్పటికీ కూడా యూనో మనందరి మధ్య ఎప్పుడు కూడా పాటల రూపంలో మరి బ్రతికే ఉంటారు చిరస్మరణీయంగా. అసలు జానకమ్మ గారు అనే కంటే కూడా కోకిలమ్మ గారు అంటే మాత్రం డెఫినెట్గా అందరూ కూడా గుర్తుపట్టేస్తారు. మరి పాటల కోకిలమ్మ ఎవరు అంటే జానకమ్మ గారనే చెప్తారు. సో ఆవిడ చిన్నతన నుంచి అంటే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా చిన్నతనం నుంచే చాలా చాలా ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా నెమ్మది నెమ్మదిగా అంచులంచెలుగా ఎదిగి మరి ఈ స్థాయికి చేరుకున్నారన్నమాట. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ అంటే సినిమాలు చూసేవాళ్ళు కానీ లేదంటే పాటలు వినేవాళ్ళు కానీ జానకమ్మ గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మరి పాటల కోకిలమ్మ గారు కదా. సో ఎన్నో పాటలు 50,000కి పైగా పాడటం జరిగింది. ఇంచుమించు ఒక 18కి పైగా భాషల్లో మరి భారతదేశ భాషల్లో ఆవిడ పాడారు. అంతేకాకుండా విదేశీ భాషల్లో కూడా ఆవిడ మరి పాటలు పాడటం జరిగిందనమాట. నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పచ్చు. సో మనం మరి ఆవిడ్ని చూడగలిగాము ఇప్పుడు దాకా అండ్ పాటలు వినగలిగాము అంటే వెరీ వెరీ లక్కీ అనే చెప్పుకోవచ్చు.

సో డెఫినెట్గా ఆయనో చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదగడం అనేది చాలా కష్టమైన విషయం. అఫ్కోర్స్ సంగీత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మరి కాంపిటీషన్ లెవెల్లో వచ్చేటప్పటికి ఎవరైనా ఒకటే కాబట్టి మరి ఆవిడ గాత్రంలో మరి పలికే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు మనందరికీ తెలిసిందే. సో మరి అలాంటి కోకిలమ్మ గారు మనందరి కోసం ఎన్నో పాటలు ఆలపించడం, మనందరం విని ఎంజాయ్ చేయటం నిజంగా అదృష్టం కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జెంటిల్మెన్ నుంచి మీ అందరి కోసం, ఫ్రమ్ ద మూవీ మరి జానకమ్మ గారు అండ్ అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన సూపర్ హిట్ సాంగ్. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: FM Rainbow 101.9.
1: మీరు ఉంటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక మరి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు యూనో డెఫినెట్గా బోల్డ్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి సందీప్ రెడ్డి వంగా గారు దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక, అఫ్కోర్స్ ఇట్స్ అ కాప్ స్టోరీ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్కి ప్లాన్ చేస్తూ ఉన్నారంట. మరి సన్నాహాలు అవి కూడా చాలా చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రభాస్ గారితో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్ అంతా, అంటే సినిమాలో ఎవరెవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట. మరి దీంట్లో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు తృప్తి దిమ్రి. అండ్ మరి ప్రభాస్ గారి లుక్ వైస్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఆయన్ని ఆ లుక్ లో ఎవరు చూడలేదని చెప్తూ ఉన్నారనమాట. మాస్ గా ఉంటుంది అందరికీ తెలిసిందే, బట్ దాంతోపాటు వైల్డ్ లుక్ కూడా మరి కనిపిస్తుందంట. సో మాస్ ప్లస్ వైల్డ్ లుక్ అనేది డెఫినెట్ గా డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి ఎలా చూపిస్తారు ఏంటి అనేది అందరికీ కూడా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, మరి మ్యూజిక్ కూడా అదే లెవెల్లో ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. అండ్ యూనో ప్రభాస్ గారు కాప్ స్టోరీ అండ్ అందులోనూ మాసీ మాసీగా ఉంటుంది కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందో డెఫినెట్గా మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేయరని చెప్తూ ఉన్నారు. నిజమే, మరి కాస్త వెయిట్ చేయాలి అవన్నీ తెలుసుకోవడానికి. సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బాహుబలి నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమాయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: FM Rainbow 101.9.
4: Welcome back. Meru Antunaru, Station of the Nation, Akasavani 101.9 FM Rainbow, Rainbow to Jeevitam, Rangalamayam. So friends, Meru Antunaru Snack Time, Nenu Me RJ Anusha. సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటున్నాం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ అప్డేట్స్ గురించి. అయితే యూనో, మరి దర్శకులు సీనో వైట్ల గారు అండ్ అలాగే హీరో శర్వానంద్ గారు ఇద్దరు కాంబినేషన్లో జార్జ్ క్రిష్ అనే సినిమా రాబోతుంది. అండ్ యూనో, ఆల్మోస్ట్ అంతా కూడా సెట్ అయిపోయింది సినిమాకి. మరి హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే గారిని ఫిక్స్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ అధికారికంగా అయితే మరి అనౌన్స్ చేయలేదు, కానీ అంతా ఫిక్స్ చేసేసారన్నమాట. సో అయితే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దానికి ఎవరిని తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నారంట సీను వైట్ల గారు. ఇప్పటికైతే ఫిక్స్ అయిపోయిందని చెప్తూ ఉన్నారనమాట. ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండ్ అందులోనూ మరి మన సీనియర్ హీరోయిన్ అయిన రవీనా టండన్ గారు నటిస్తూ ఉన్నారంట ఈ పాత్రకి. ఈ సినిమాలో యూనో మనకు తెలిసిందే, అప్పుడప్పుడు రవీనా టండన్ గారు అలా తళుక్కుమని మెరిస్తూ ఉంటారు మన తెలుగు సినిమాల్లో. సో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, యూనో సెకండ్ షెడ్యూల్ అయితే కనుక ఆగస్టులో స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు.

అన్నమాట. ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా మరి చిత్రీకరించడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అయితే హీరో హీరోయిన్కి సంబంధించి షూట్ చేస్తారంట. అండ్ మరి శీను వైట్ల గారు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారంట. సో టీమ్ మెంబర్స్ అంతా కూడా దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో మరి యూనో ఇంకా మేకింగ్ అవ్వాలి, నిర్మాణాంతర కార్యక్రమాలు అవ్వాలి, రిలీజ్ అవ్వాలి, చాలా టైం ఉంది కదా. ఇలాగ మనం ఏం చేసేద్దామంటే ఒక మంచి పాట వినేద్దాం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వెంకీ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ వినారు ఫ్రమ్ ద మూవీ బాద్షా నుంచి. సో ఫ్రెండ్స్, మనము నమో స్నాక్ టైమ్ లో నేను మీ ఆర్జే అనుష్యా.

సో ఫ్రెండ్స్, మనం స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే దర్శకులు సుజీత్ గారు ఓజీ 2 సినిమాతో మరి బిజీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే యూనో ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది, దాన్ని అనౌన్స్ చేసేసారు. సో మరి షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉందన్నమాట, దాంతో బిజీ అయిపోతున్నారు ఇప్పుడు అంతా కూడా. సో అయితే ఆయన ఆల్రెడీ నానిగారి సినిమాతో బిజీగా ఉన్నారు. సో అయితే అటు ఇటు ఇటు అటు కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం వల్ల కాస్త లేట్ అయిందని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఓజీ 2 మీద పూర్తి ఫోకస్ పెడతారంట, అండ్ సాధ్యమైనంత వెంటనే దాన్ని మరి రిలీజ్ చేస్తాము, దానికైతే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారన్నమాట. నిజమే, మరి అసలే ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా స్క్రీన్ మీద వాళ్ళ అభిమాన యాక్టర్స్ని ఎప్పుడు చూసుకుందామా అని ఉంటూ ఉంటుంది. కొంచెం అటు ఇటు లేట్ అయితే డెఫినెట్గా నిరాశపడుతూ ఉంటారు, కానీ ఇప్పుడైతే అవ్వాల్సిన అవసరం లేదు. ఓజీ 2 మరి స్టార్ట్ అయిపోబోతుంది, అండ్ సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారన్నమాట. ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా మరి సూపర్ సాంగ్ అయితే హ్యాపీగా మనం వినొచ్చు కదా, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది నుంచి. మీ అందరి కోసం వింటూనే ఉన్నాను 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది నుంచి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటిదాకా సినిమా విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరికొద్ది నిమిషాల్లో అఫ్కోర్స్ మరి 5 అవుతుంది కాబట్టి ఇక్కడతో మన ప్రోగ్రామ్కి సమాప్తం చెప్పేస్తున్నాం. అండ్ సాహో చిత్ర నుంచి మంచి పాట వచ్చేస్తుంది, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సాహోచిత్ర నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. మరికొద్ది క్షణాల్లో మనో రెయిన్బో క్లాక్ లో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిపాజిటరీ డేటా తాజాగా గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో 15,157 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక సంగీత దిగ్గజాన్ని కోల్పోయిందని ఆమె సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలపోతున్నాయి. భువనగిరి చిట్యాల 4 లైన్ల రహదారితో పాటు నాగారం చోటుప్పల్ రాయగిరి మోత్కూర్ అనుసంధాన రహదారుల అభివృద్దితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని మంత్రి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో మరి నేను ఆర్జే అనూష, అండ్ మనమేమో మంచి మంచి పాటలు వినబోతూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా తాజా తాజాగా ఉండాలి అంటే తాజాగా ఉండడానికి కావలసిన పనులు చేయాలి. మరందులో ముఖ్యంగా మనం చేయవలసింది మంచి మ్యూజిక్ వినడం. సో మరి మంచి మంచి హిట్ సాంగ్స్ వింటూ అలా ఎంజాయ్ చేసేద్దాము. ముందుగా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ నుంచి, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి గూగుల తిక్కిన గుంసు వచ్చనండి.

0: Rainbow 101.9
1: అమరన్ చిత్రరంచి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనము నము తాజా ట్యూన్స్ లో ఎండ్. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా తాజా తాజాగా ఉండాలి అంటే రిఫ్రెష్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరమే అందరికీ. సో అందుకే కదా మనకి సండే వచ్చేది. యూనో, వీక్ అంతా కూడా చాలా చాలా కష్టపడి

రిఫ్రెష్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరమే అందరికీ. సో అందుకే కదా మనకి సండే వచ్చేది. యూనో వీక్ అంతా కూడా చాలా చాలా కష్టపడి మన వర్క్స్ అంటే చదువుకునే వాళ్ళు చదువుకుని, ఉద్యోగం చేసేవాళ్ళు జాబ్లో బిజీగా ఉండి, యూనో వాళ్ళ డెడ్లైన్స్ మీట్ అవుతూ చాలా చాలా స్ట్రెస్లో ఉంటారు. మరి అదంతా వెళ్ళిపోవాలి మనలో ఇంచి, అండ్ రీఛార్జ్ అవ్వాలి మండేకి మళ్ళీ అంటే తాజా అవ్వాలి. సో దానికి ఏం చేయాలంటే డెఫినెట్గా తాజా ట్యూన్స్ అయితే వింటూ ఉండాలి. సో వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఊరు పేరు భైరవ కోన నుంచి సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: FM Rainbow 101.9.

మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 5:45 ఇప్పుడు. ఇది మన చట్టం శీర్షికకి సమయమైంది. ఇప్పుడు మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ప్రాముఖ్యత ఎంత ఉంది, మరి ప్రజలు తమ తమ ప్రాంతాలలో మొబైల్ సిగ్నల్ తాలూకు సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి అనే అంశాలన్నీ మనకి కూలంకషంగా వివరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ విభాగం నుంచి సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి శ్యాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యాంబాబు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి?
1: శ్రోతలకు నమస్కారం అండి. ఎవరైనా ప్రజలు తమ

0: ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేదు అంటే అక్కడ ఒక టవర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ టవర్ను ఏర్పాటు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారిని సంప్రదించి అక్కడ ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఆ ప్రాంతానికి టెలికామ్ కంపెనీలు అంటే ఈ మొబైల్ సర్వీసెస్
1: ప్రొవైడ్
0: అందించే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థల యజమానితో మాట్లాడి వాళ్ళిద్దరూ రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే కిరాయి ఒప్పందం అటువంటివి చేసుకొని అక్కడ టవర్ ఏర్పాటు చేస్తారు. ఆ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు మొబైల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ టవర్ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సిగ్నల్ పవర్ పెరగడమే కాకుండా ఆ స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది.
1: మీరు అన్నట్టు ఇప్పుడు నేనుంటున్న ప్రదేశంలో సిగ్నల్ సరిగా లేదని డిఓటీ వారిని సంప్రదించి ఒక దరఖాస్తు ఇచ్చాను. టెలికాం కంపెనీ వారు వచ్చారు, మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతటా వెతికారు, చూశారు, కనుక్కున్నారు, ఒక స్థలం సూటబుల్గా ఉందనుకున్నారు. కానీ వారు ముందుగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ స్థానంలో కానీ వాళ్ళ ప్రదేశంలో కానీ టవర్ పెట్టడానికి సుముఖత చూపించట్లేదు అని. అది మీరు అన్నట్టు రేడియేషన్ అనే అనుమానం కావచ్చు, భయం కావచ్చు, సరే అవేవీ లేవు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధారించింది కాబట్టి ప్రజలు ఏ భయాలకి అపోహలకి వెళ్లకుండా టవర్స్ పెట్టనివ్వచ్చు. మీరు అంటే అదొక ఆదాయ మార్గంగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రపంచం 4G 5G దాటి 6G వైపుకు ముందుకెళ్తోంది వేగంగా. ఈ 5G టవర్స్ నుంచి వెలువడే సిగ్నల్ పరిధి ఎంత ఉంటుంది? ఈ పరిధికి రేడియేషన్కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఇప్పుడు మనం దైనందిన జీవితంలో మొబైల్ టెలికాం కంపెనీలు 4G సర్వీసెస్ని 5G సర్వీసెస్ని మాత్రమే అందిస్తున్నాయి. 4G సర్వీసెస్తో పోల్చుకుంటే 5G సర్వీసెస్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వీడియోనో లేకపోతే ఒక ఫైల్నో లేకపోతే ఒక సినిమానో ఒక సీరియల్నో వెబ్ సిరీస్నో ఏదో ఒకటి చూడాలంటే మనకి అది చాలా వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ జరగాలి. అదే 4G పోల్చుకుంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది, మధ్య మధ్యలో బఫరింగ్ కూడా అవుతుంది,
1: ఆగిపోయే అవకాశం
0: కూడా ఉంటుంది. అదే 5G విషయానికి వస్తే సినిమా మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు సినిమా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, లేకపోతే ఆ వెబ్ సిరీస్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. ఎక్కడ బఫరింగ్ లేకుండా ఎటువంటి ఆగిపోకుండా
1: అంతరాయం లేకుండా చూసుకోవచ్చు.
0: అయితే 4G కవరేజ్ 500 మీటర్ల వరకు ఉంటే 5G కవరేజ్ ఓన్లీ 300 మీటర్స్ 200 మీటర్స్కే పరిమితమై ఉంటుంది. సో టెక్నాలజీ 4G నుంచి 5G వెళ్లే కొద్దీ, అట్లాగే 5G నుంచి 6G వెళ్లే కొద్దీ దాని కవరేజ్ పరిధి తగ్గుతుంటుంది కాబట్టి టవర్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఉండాలి అంటే మన వాయిస్ కాల్స్ మాట్లాడాలన్నా లేకపోతే డేటా సర్వీసెస్లో అందుకోవాలన్నా పంపించాలన్నా మనకి కవరేజ్ అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే 4G నుంచి 5G వెళ్ళాలి, 5G నుంచి రేపు రాబోయే కాలంలో 6G కూడా వస్తుంది. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఈ అన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్దేశించిన రేడియేషన్ ప్రమాణాలకు లోబడి మాత్రమే పనిచేయాలి. దాన్ని నిర్ధారించడానికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క శాఖ ఉంటుంది. ఆ శాఖ వారు మేము ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మేము హైదరాబాద్లో ఉంటాం. మేము దానిని ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోంది, అవి ప్రమాణాలకు మించి లోబడి ఉందా లేదా అనేది మేము నిర్ధారించుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 34,000 టవర్లు ఉన్నాయి. ఈ 34,000 టవర్ల సమాచారము ఎవరైతే ఆ టవర్స్ని వాడి సర్వీసులు అందజేస్తున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి ఎప్పటికప్పుడు ఈ రేడియేషన్ వాల్యూ మీద మాకు వాళ్ళు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్వయం ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తారు. సమర్పించినప్పుడు అది మేము చెక్ చేసి అది ఉందా లేదా అని నిర్ధారించుకుంటాం. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి సంవత్సరము అంటే 105 టవర్స్ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తాం. ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎవరైతే ఆ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఆ ప్రమాణాలకు లోబడి పనిచేసేలాగా సవరించమని వాళ్ళకి దానితో పాటు పెనాల్టీ కూడా వేసి సవరించమని చెప్తాం. ఆ పెనాల్టీ 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. సో మినిమం 20 లక్షల్లో పెట్టి ఏ ఆపరేటర్ కూడా వాళ్ళకు వచ్చే ఆదాయానికి ఈ కట్టే పెనాల్టీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే ఆ సర్వీసులను అందజేస్తారు.
1: మీరు అన్నట్టు ఇప్పుడు 4G నుంచి 5G వెళ్ళడంతో ఎక్కువ వేగాన్ని డేటా ట్రాన్స్ఫర్లో అందించడం కోసం దాని పరిధి తగ్గి దాని కవరేజ్ ఉంటుందన్నారు. మరి అలా తగ్గినప్పుడు ఇంకెక్కువ మొబైల్.

0: టవర్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా.
1: అవునండి, మొబైల్ టవర్స్ అవసరం అవుతాయి. మొబైల్ టవర్స్ అవసరమైనంత మాత్రాన టవర్స్ ఒక ప్రాంతంలో అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6కో 7కో వెళ్ళినంత మాత్రాన వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంటుంది ప్రజల్లో. కానీ అక్కడ 5 ఉన్నా 10 ఉన్నా అన్నిటినీ కలిపి ఆ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త టవర్ని పెడతారు. ఆ టవర్ కూడా ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే దాన్ని అనుసరించే ఆ టవర్ని నిర్మిస్తారు.
0: బాగుంది శ్యాంబాబు గారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి రాష్ట్ర రాజధానిలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి కార్యాలయం ఉంటుంది. ప్రజల్లో ఎవరికైనా ఇంకేమైనా అనుమానాలు భయాలు ఉంటే వారు మిమ్మల్ని సంప్రదించి, లేదా వారికి సిగ్నల్ సరిగా లేదు, వారికి టవర్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే నగరాలతో పాటు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా ఏ ఒక్క అభివృద్ధికి తీసిపోకూడదని భారత ప్రభుత్వం గౌరవ ప్రధాని మోదీ గారి హయాంలో అటు ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, ఇటు మొబైల్ టవర్ సేవలు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఈ మొబైల్ వాడకం చాలా పెరిగింది, ముఖ్యంగా ఇంటర్నెట్ వల్ల. మరి అక్కడ టవర్స్ విస్తరణ, దాని తాలూకు అపోహలు, ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
1: ఈ భారత ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతమైనా లేకపోతే పట్టణ ప్రాంతమైనా అందరికీ ఒకే రకమైన సేవలు, అటు వాయిస్ కాల్స్ అవనివ్వండి, డేటా కాల్స్ అవనివ్వండి, డేటా సర్వీసులు అవనివ్వండి, ఇవి పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు మనం అందిస్తున్నామో, ఏ ప్రమాణాలని అనుసరించి ఎంత నాణ్యతతో మనం అందిస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే నాణ్యతతో అందించాలనే ఒక సంకల్పంతో ముందుకెడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు 2G ఉండేది, 3G ఉండేది, వాటి స్పీడు చాలా తక్కువ ఉండేది. ఏది చూడాలన్నా బఫరింగ్ ఉండేది. ఒక్కొక్కసారి సపోజు ఏదో ఒక యూనివర్సిటీకో ఒక కాలేజీకో మన పిల్లవాడు లేకపోతే అబ్బాయో అమ్మాయో ఏదైనా అప్లికేషన్ పెట్టాలని ఇంటర్నెట్ ఓపెన్ చేసి 2G ద్వారా కానీ 3G ద్వారా కానీ ప్రయత్నిస్తే ఆ అప్లికేషన్ మధ్యలోనే డౌన్లోడ్ అవ్వడం ఆగిపోయేది. మనం చాలా ఆందోళన చెందేవాళ్ళం. అదే ఇప్పుడు అమెరికాలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే ఆముదాల వరుసలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే నిజామాబాద్ లో ఉన్న యూనివర్సిటీకైనా ఏ యూనివర్సిటీకైనా సరే మనం 4G కానీ 5G కానీ మొబైల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత 5-10 నిమిషాల్లోనే మన సమాచారం రెడీగా ఉంటే గనక సమర్పించగలుగుతున్నాం. అంటే మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, అలా అని మనం ఇబ్బందులు పడకుండా టెన్షన్ ఫ్రీ వాతావరణంలో మనం ఈ సర్వీసులు టెక్నాలజీ పెరిగి ఈ మొబైల్ సర్వీసెస్ బలమైన నెట్వర్క్గా ఏర్పడినప్పుడు దానివల్ల మనకి ప్రజలకు సహాయంగానే ఉంటుంది, కానీ దానివల్ల అవరోధం కానీ లేకపోతే ఆరోగ్యానికి హానికరం కానీ అని అపోహ చెందవలసిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. ఇంతేకాకుండా మేము ఇప్పుడు ప్రతి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 29 శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తరఫున. మేము ఏ బిల్డింగ్లో ఉంటామో ఆ బిల్డింగ్ పైన టవర్ ఉంటుంది. ప్రతి ఆఫీసులోనూ 50-60 మంది సిబ్బంది పనిచేస్తుంటారు, ఉన్నతోద్యోగులు అవనివ్వండి లేకపోతే కింది స్థాయి వరకు. అందరూ కూడా 20-30 ఏళ్ల సర్వీస్ పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు పర్సనల్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి హాని జరిగిందని ఎక్కడ ఇంతవరకు సమాచారం లేదు. నేనే ఉన్నా, నేనే 25 ఏళ్ల నుంచి ఈ టవర్ చుట్టూ తిరుగుతున్నా. నన్ను చూస్తే మీరు అయ్యో మీకు ఇంత వయసు ఉందా అని అనుకోరు సార్. మరి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కాబట్టి ఇది టవర్ వల్లే వచ్చింది అని అపోహ మాత్రం పడవద్దు.
0: బాగుంది శ్యాంబాబు గారు. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో భారత ప్రభుత్వం దేశమంతటా ఒకే విధంగా ఉండాలి ఈ సేవలు అని విస్తరిస్తున్న తరుణంలో, మరి ఇప్పుడు పెరుగుతున్న సాఫ్ట్వేర్ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వారు సెలవులకు హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పనిచేయగలిగేలాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళ కుదినన్ని రోజులు ఆఫీసులో గనక అనుమతి లభిస్తే ఇంటి దగ్గరే కూర్చొని గ్రామీణ ప్రాంతమైనా నగరమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరి అలా అన్ని ప్రాంతాల వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలిగేలాగా, లేదా అక్కడ అంతే స్పీడ్గా మీరు అన్నట్టు ఆ 5G సేవలు అందించగలగడానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరి ఈ 5G టవర్స్ కావచ్చు, రేపటి నాడు రాబోయే 6G సాంకేతికత కావచ్చు, దానికి ఇంకా ఈ టవర్స్ విస్తరణ ఎంతవరకు జరగాల్సిన అవసరం ఉందంటారు?
1: ఈ వ్యాప్తిలో భాగంగా యాక్చువల్గా టవర్స్ ఎక్కువే అవసరం అవుతాయి టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఎందుకంటే దాని పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సర్వీసుల నాణ్యత సరిగా ఉండాలి అంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఆ టవర్స్ ఎక్కువ అవసరమైనందువల్ల దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అని అపోహ చెందవలసిన అవసరం అయితే లేదు. 100కు 100% అపోహ చెందవలసిన అవసరం లేదు. అయితే ఏంటంటే ప్రజలు ఏదో అది అనాథరైజ్డ్ యూట్యూబ్ వీడియో కానీ లేదా వెబ్సైట్లో కానీ ఏదో ఒక వీడియోను చూసి దాన్ని అపోహలు పెంచుకుంటున్నారు చాలామంది. అటువంటి అపోహలు మాత్రం దయచేసి పెంచుకోవద్దు.

0: దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏది మొబైల్ సేవల గురించి కానీ, మొబైల్ పరికరం నుంచి, మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ వలన కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ యొక్క వెబ్సైట్ని, దానిలో పొందుపరిచిన సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోండి. అది తెలుసుకోవాలంటే www.dot.gov.in ఇదొక వెబ్సైట్. ఇంకొకటి www.tarangsanchara.gov.in. ఈ రెండు వెబ్సైట్లలోనూ ఈ సమాచారం పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దాని నుంచి అధికారికంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అనధికారికంగా వచ్చిన యూట్యూబ్లో వీడియోలు కానీ, వెబ్సైట్లు కానీ, ఎవరైనా చెప్పిన విషయాలను నమ్మి కానీ మీరు అనవసరంగా మీ ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దైనందిన జీవితంలో ఈ మొబైల్ అనేది మనకు ఒక శరీర అంగాల్లో ఒక అంగంగా మారిపోయింది. అది మీ అందరికీ తెలుసు. మీ తెలిసిన విషయాన్ని ఇది మనం విడలేము, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక బిచ్చుకుంద అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉంటారు. ఆ రైతుకి రైతు భరోసా సహాయం అందాలి. రైతు భరోసా సహాయం అందాలి అంటే ఆ రైతు యొక్క మొబైల్ బ్యాంకుకి అనుసంధానమై ఉండాలి. బ్యాంకుకి అనుసంధానమై ఉండి ఈ రైతు భరోసాకు సంబంధించిన సహాయం అందాలి అంటే అది దానికి సిగ్నల్ సరిగ్గా ఉండాలి, దానికి డేటా సరిగ్గా ఉండాలి, ఈ టవర్ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మీకు రైతు భరోసా సహాయం మీ బ్యాంకులో జమ అవుతుంది. అదే కాకుండా ఆధార్తో అనుసంధించిన ఆధార్ సేవలు కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సేవలను కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పండ్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు,
1: స్కానర్స్
0: మొత్తం అందరూ కూడా ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అంటున్నారు. మనం కూడా డబ్బులు మర్చిపోయాం. ఈ పేపర్ కరెన్సీ అనేది తొందరలోనే మాయమైపోవచ్చు. ఎందుకంటే 5 రూపాయలకి, 2 రూపాయలకి, 10 రూపాయలకి
1: చిల్లర దొరకట్లేదు,
0: చిల్లర దొరకట్లేదు కూడా. సో కాబట్టి మీరు ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే సిగ్నల్ చక్కగా ఉండాలి. సిగ్నల్ చక్కగా ఉండాలంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఎక్కువ టవర్స్ అవసరమైనవి కాబట్టి రేడియేషన్ చాలా మనకు హానికరం అవుతుందేమో, ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని అపోహ చెందొద్దు. దీన్ని సరిచూడడానికి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖ మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ శాఖ. కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే కానీ, టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ ప్రమాణంలోనూ ఉంటుందని నమ్మి మీరు ప్రశాంతంగా, నిశ్చింతగా మీరు ఫోన్ వాడుకోవచ్చు.
1: చాలా బాగుంది శ్యాంబాబు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు అనుమతులు గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి.

స్టూడియో టైం 6:56. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం 12 జూలై 2026. ఈ చల్లని సాయంత్రం వేళ మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. మధురమైన జ్ఞాపకాలు, మరిచిపోలేని ప్రయాణాలు, మన లైఫ్లో వచ్చే కష్టాలు నష్టాలు, విక్టరీస్, ఆనందాలు, ఎక్స్పీరియన్సెస్, వాట్ నాట్, ఇలా ఏది పంచుకోవాలనుకున్నా ఒకప్పుడు వాటిని కథలు కథనాలుగా కథలుగా రాసేవారు, పుస్తకాలుగా ప్రచురించేవారు. వాటి నుంచి వాటికి చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అంటూ మూవీ టికెట్స్ కోసం ఆ రోజుల్లో ఎలా అయితే క్యూలు కట్టారో ఆ రోజుల్లో పుస్తకాల కోసం కూడా క్యూలు కట్టేవారు. ఫలానా రచయిత నుంచి ఆ పుస్తకం ఈరోజు రిలీజ్ అవుతుంది అని అలాగే ముందుగానే అడిగేవారు వాళ్ళ షాపు కీపర్ని, అన్నా ఆ బుక్ ఎప్పుడు వస్తుంది అన్నా, నా ఫేవరెట్ రైటర్ రాసే బుక్ ఎప్పుడు వస్తుంది చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా, రేపు వచ్చేస్తుందా అంటూ చాలా ఎక్సైటింగ్గా అడుగుతుండేవారు. మరి ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ట్రెండ్ ఆల్మోస్ట్ మారిపోయిందనే చెప్పాలి. జీవితంలోని అనుభవాల సారాంశాన్ని పుస్తకాలుగా మలిచే బదులు అన్నింటినీ కూడా సోషల్ సైట్స్లో చిన్న చిన్న కథలుగా చెప్పడానికి స్టోరీలుగా రీల్స్గా క్రియేట్ చేసి వాటిలోనే చెప్తున్నారు ఈనాటి జంజీ. జంజీ అని అనడానికి లేదు, ఈవెన్ ఆ పాత తరం వాళ్ళు కూడా, ఆ రైటర్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఈ సోషల్ సైట్స్ని వేదికగా మార్చుకున్నారు. రైట్, మరి అదే విషయాన్ని బుక్ టు పోస్ట్స్ ఈ జంజీ మెమోర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియాలో. అలాగే 7 నుంచి 8 వరకు కూడా మనం ఈరోజు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో మన స్నేహితులందరితో కూడా మాట్లాడుకోబోయే ఒక విషయం గురించి నేను ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಇಲಯರಾಜಾ ಮ್ಯೂಸಿಕ್ ಕಾಂಪೋಸಿಷನ್ಲೋ ಎಸ್ಪಿ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికమ్మ పాడిన ఈ సూపర్ డూపర్ మెలోడీ హిట్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో పైనా.

0: FM Rainbow 101.9.
1: ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా మీరు చక్కగా శ్రావ్యంగా ఆనందంగా వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఎఫ్ఎం రెయిన్బో అని మీరు సెర్చ్ బార్లో టైప్ చేసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. వెంటనే అక్కడ ప్లే బటన్ క్లిక్ చేయగానే ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని మీరు క్లిక్ చేస్తే మన ఎఫ్ఎం రెయిన్బో వస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే మన మాటలు పాటలు మీ మనసును తాకుతాయి. రైట్, మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ట్రెండ్ ఆల్మోస్ట్ మారిపోయిందని అనుకున్నాం కదా. అన్నీ కూడా కథలు కానీ కథాంశాలు కానీ వారి యొక్క ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని అన్నింటినీ కూడా ఈ సోషల్ మీడియాలోనే ప్రజెంట్ చేస్తున్నారు అందరూ కూడా. అప్పట్లో అయితే

పుస్తకాలు ఇవన్నీ కూడా ఉండేవి, రైట్? అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది. నిజానికి 5-10 ఇయర్స్ ముందర పర్సనల్ మ్యాటర్స్ కానీ లేదా టూర్స్ కానీ మ్యారేజెస్ కానీ వాటి యొక్క మెమోరీస్ని వాళ్ళందరూ కూడా బేస్ చేసుకొని ఒక నాన్ ఫిక్షన్ బుక్ లాగా లేదంటే ఒక సుదీర్ఘ రచన చేసేవారు. ఇప్పుడైతే టోటల్గా స్టాప్ అయ్యిందనే చెప్పాలి. ఎక్కడ కూడా పుస్తకాలు చదివే వాళ్ళు మనకి చాలా రేర్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు జెన్జీ పిల్లలు అయితే అసలు బుక్సే చేతితో పట్టుకోవడం మానేశారు. 24/7 మొబైలే పట్టుకుంటున్నారు. బుక్ చూసే బుక్ పట్టుకునే వాళ్ళని బుక్ చదివే వాళ్ళని ఎంతగా కూడా చూస్తున్నారు, రైట్? మరి ఈ జెన్జీ బాటలోనే పెద్దవాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకున్న వారి యొక్క ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్సెస్ని అలాంటి రైటర్స్ కూడా పాపులారిటీ అయినటువంటి రైటర్స్ కూడా వాళ్ళు ఈ సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటారు. సో రియలీ వంటర్. ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం మన యొక్క కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో, రైట్? మరి మీరు వింటున్నారు FM రెయిన్బో.

అలాంటి రైటర్స్ కూడా పాపులర్ పాపులారిటీ అయినటువంటి రైటర్స్ కూడా వాళ్ళు ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటారు. సో రియల్లీ వంటర్. ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం మన యొక్క కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో. రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. 7 గంటల నుంచి మీరు రాగాల పల్లకిలో దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారికి ఆకాశవాణి అందించే ఘననివారి. రచనా వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సహకారం శ్రీమతి టిఆర్ అపర్ణ. 7 గంటలకు మీరు వింటారు. దాని తర్వాత లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో నాకు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. జానకమ్మ గారి పాటలు మీకు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి నాకు కాల్ చేసి మీకు ఏ పాట అంటే ఇష్టమనే విషయాన్ని ఈ కార్యక్రమం తర్వాత వినవచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. బుక్ టు పోస్ట్ అనే విషయం గురించి, జంజీవాల్ వాడుతున్నటువంటి మెమోయిర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: స్టూడియోలో టైం 6:38 అయింది. ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ ఇక్కడే ఉన్నాను మీతో పాటు. 9:35 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను, రైట్? 9:30 వరకు నా బాల్యం, 90s మెమొరీస్, మ్యారేజ్, ఎంగేజ్మెంట్ లైఫ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్, ఇలాంటి రోజులు, ఫ్రెండ్స్తో సరదాగా హ్యాపీగా కలిసి వెళ్ళిన టూర్స్, ఇక హనీమూన్ ట్రిప్లు కూడా వాటిలో ఉండే విషాద ఘట్టాలు కూడా రీల్స్కి షార్ట్స్ ద్వారా షేర్ చేస్తున్నారు. క్రేజీగా ఫీల్ అవుతున్నారు చాలామంది కూడా. ముఖ్యంగా ఈ జంజీవాళ్ళు అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా, ఈవెన్ అమ్మ ఉదయం పూట దోశలు చేస్తున్నప్పుడు ఏదో యాక్టింగ్ చేస్తూ గరెట్తో దోశలు వేస్తున్నట్టుగా యాక్టింగ్, ఆ తర్వాత చెల్లెలకి జడ వేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ, అలాగే స్కూల్కి వెళ్ళే దారిలో, కాలేజ్కి వెళ్ళే దారిలో మాట్లాడే స్టైల్, ఇవన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న రీల్స్గా వాటిని తీసుకొని డిజిటల్ స్క్రీన్ మీద వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, ఎక్స్ప్రెషన్ని చూపిస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది అతి చేస్తూ మనందరినీ కూడా మన యొక్క ఫ్రీ టైంని డిస్టర్బ్ కూడా చేస్తున్నారు. అది ఇంకోసారి మన షోలో మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి, రైట్? మరి అప్పట్లో అయితే ప్రతి కథనాన్ని చాలా చక్కగా ఆవిష్కృతం చేసేవారు రచయితలు బుక్స్ ద్వారా. వాటి ద్వారా ఆ బుక్ చదువుతుంటే, ఆ నవల్ చదువుతుంటే, ఆ పుస్తకం చదువుతుంటే మనం నిజంగా ఆ పాత్రలో లీనమైపోయి అక్కడే మనం ఉన్నామా, మన ఎదురుగానే జరుగుతుందా ఆ కథలు అన్నట్టుగా, అంత అద్భుతంగా ఆ పుస్తకాలు ఉండేవి. మరి ఆ పుస్తకాలని ఆ రోజుల్లో ఈవెన్ అద్దెకు కూడా ఇచ్చేవారు. మరి ఆ రెంట్కి తీసుకొని 1 or 2 days చదివి, ఎంత తొందరగా చదివి అంత తొందరగా మళ్ళీ వాటిని తక్కువ రెంట్కి ఇస్తూ ఉన్న రోజులు అవి. మన స్కూల్ డేస్లో ఉండేటప్పుడు అవి జరుగుతూ ఉండేది. మీలో ఎంతమంది అలా పుస్తకాలను రెంట్కి తీసుకొని మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రైట్? 0402323482 వాట్సాప్ చేయగలరు మీరు అందరూ కూడా. మరి అలా పుస్తకాలు తీసి చదివి రెంట్కి తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఆల్ రైట్. మరి

రాగాల పల్లకిలో దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారికి ఆకాశవాణి అందించే ఘన నివాళి. రచనా వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సహకారం శ్రీమతి టిఆర్ అపర్ణ. 7 గంటలకి మీరు వినవచ్చు మన ఎఫ్ఎం రెయిన్బోలో. ఇప్పుడైతే తమిళ్లో జానకమ్మ గారు పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట తర్వాత నేను చెప్తాను ఈ పాట యొక్క విశేషాలు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

రేడియోలో కూడా ఎక్కువ పాటలు ఆమె పాడినవే ఎక్కువగా వినిపించేవి. మరి ఈరోజు ఎన్నో రేడియోలు తమ యొక్క వాల్యూమ్ని తగ్గించుకునే పరిస్థితికి వచ్చింది. బాధతో ఆమె మన మధ్య లేరు, కానీ ఆమె పాడిన పాటలు మన మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎప్పటికీ కూడా ఒక ప్రేమ, ఒక విరహం, తొలిసారి ప్రేమలేక, ఇలాంటివన్నీ కూడా పాటలు వినిపించేటప్పుడు ఆ దక్షిణ భారత గాన కోకిల గారి పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. 6 దశాబ్దాల పాటు 50,000కు పైగా పాటలు పాడారు ఆమె. మరి ఆమె గురించి ఈరోజు ప్రత్యేక కథనం. మనకి 7 గంటలకి రాగాల పలికలో దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకీ గారికి ఆకాశవాణి అందించే ఘన నివాళి మీరు వింటారు. రచనా వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సహకారం శ్రీమతి టిఆర్ అపర్ణ. ఒకప్పుడు మనకు తెలియని వ్యక్తులు రోజువారి ఇంట్రెస్టింగ్స్, వారు ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, వారికి ఎలాంటి అభిరుచి ఉంటుంది, వారు డైలీ ఏం చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, మనకిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడో ఎక్కడో పేపర్లోని వస్తే కానీ మనకు తెలిసేది కాదు వారి యొక్క అభిరుచి ఈ విధంగా ఉంటుందా అని మనం అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిది కూడా తెరిచిన పుస్తకం అయిపోయింది. వాళ్ళు వ్లాగ్స్ అని, వీడియోస్ అని, పాడ్కాస్ట్ అని, సబ్స్టాక్ ఎస్సేస్ అని, మనకి తెలియని వారి యొక్క లైఫ్ కూడా, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కూడా చాలా ఓపెన్గా మనకి ఈ డిజిటల్ మీడియాలో చక్కగా మనకి తెలిసిపోతుంది. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు నిద్రపోయినంత వరకు వారి యొక్క అభిరుచులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడికి గ్యాదరింగ్ అవుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా సెలబ్రిటీస్ లేదా ఆ యొక్క రైటర్స్ వారి యొక్క జీవిత విశేషాలని డిజిటల్ మీడియాలో ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైం పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ జనజీవాలు కూడా వాళ్ళని బాగా ఫాలో అవుతున్నారు. ఈవెన్ మనం అనుకున్నట్టుగా ఈవెన్ ఆ పాత తరంలో ఉన్నటువంటి రైటర్స్ కూడా, వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియానే వేదికగా చేసుకొని మనకి వారి యొక్క విశేషాలని, వారి కథాంశాలని, వీటన్నిటిని కూడా మనకి డిజిటల్ మీడియాలోనే మనకి చూపిస్తున్నారు. రైట్? సో ఎంతో మారిపోయింది. పుస్తక పఠనం నుంచి డిజిటల్ మీడియాలో పోస్టింగ్స్ వరకు ఎంతో ఎంతో చేంజ్ వచ్చింది. ఫెంటాస్టిక్. మరి ఇంతకుముందు మనం విన్నటువంటి ఈ నెంజినీలే నెంజినీలేన పాటని మనకి జానకమ్మ గారు పాడారు తమిళ్లో. మరి ఈ పాటని హిందీలో దిల్సే అనే మూవీలో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా వాళ్ళు యాక్ట్ చేసినటువంటి మూవీ అది. ప్రీతి జింటా పైన ప్లే అయినటువంటి ఈ పాటని ఒరిజినల్గా పాడింది లతా మంగేష్కర్ గారు పాడారు మనకి హిందీలో. మరి ఇక తమిళ్ వెర్షన్కి వచ్చేసరికి జానకమ్మ గారు పాడారు. నిజంగా మీరు ఆ 2 పాటలు విన్నట్లయితే మీరు చెప్పలేరు ఎవరు లతా ఎవరు జానకి అనేది. నిజంగా సంగీత ప్రేమికులు అయితే ఈజీగా చెప్పగలరు, మిగతా వాళ్ళైతే చాలా కష్టం చెప్పడం. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. రైట్? మరి తెలుగులో చిత్రం గారు పాడారు ఆ పాటని. మరి ఏ లాంగ్వేజ్లో విన్నా కూడా ఆ పాట యొక్క ఫీల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు విన్నారు కదా, ఫెంటాస్టిక్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం, దాని తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ జంజీవ్ వాళ్ళ యొక్క పోస్టింగ్స్ గురించి. రైట్? ఇప్పుడు వస్తుంది ఒక అద్భుతమైనటువంటి పాట, మరిచిపోలేనటువంటి గానం, మనసులో ముద్రితమైనటువంటి పాటలు. జానకమ్మ గారు పాడిన అద్భుతమైన గీతం మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.5 పైన. ఎస్పీబీ జానకి పాడిన అద్భుతమైన గీతం అభినందన.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ ఇక్కడే ఉన్నాను మీతో పాటు 9:30 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను. మరి మనం మాట్లాడుకుంటున్నాం మెమోయిస్, అంటే పుస్తకాల కాలం నుంచి డిజిటల్ యుగంలో వచ్చినటువంటి ఆ షేరింగ్స్, కథలు కథనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్. మరి ఆ రోజుల్లో అయితే నేను చెప్పినట్టుగా పుస్తకాలు అద్దెకి తీసుకునేవాళ్ళు, ఆ తర్వాత క్యాసెట్లు వీడియో క్యాసెట్లు వచ్చాయి, వాటిని కూడా రెంట్కి తీసుకునేవారు. మరి అంతకన్నా ముందు పుస్తకాలని బాగా ఇష్టపడి చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి పుస్తకాలను చదివి మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ కూడా అయిపోయారు. సో ఇప్పటికి కూడా పుస్తకాలు రాస్తున్న వాళ్ళలో ఒకరు ఉన్నారు, ఆయన వంశీ డైరెక్టర్. ఆయన పుస్తకాలు రాయడం అంటే చాలా ఇష్టం. ఆయన పుస్తకాలు చాలా ఇప్పటికి కూడా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళాంటి పాఠకులు చాలామంది కూడా ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుతున్నారు ఉన్నారు. దానికి కూడా సెపరేట్ బేస్ ఉంది. నేను లేరని కంప్లీట్గా చెప్పట్లేదు, కానీ ఉన్నారు. దాన్ని కూడా ప్రేమించే పాఠకులు ఎప్పటికీ కూడా ఉండే ఉంటారు, రైట్. మరి మన రేడియోలో ఎప్పటికీ కూడా వినిపించే పాటలు జానకమ్మ గారి పాటలు. మరి ఆమె పాటలు వింటుంటే మరొక్కసారి ప్లే అయితే బాగుంది కదా అనిపిస్తుంటుంది.

ఉంటాయి ఆ పాటలు. మరి రేడియో కాలంలో మొదటి నుంచి ఈరోజు వరకు కూడా ఆమె పాటలు ప్రతి చోట కూడా వినిపిస్తూనే ఉంటాయి ఆమె పాటలు. ఇప్పటి కూడా ఈవెన్ జంజీ పిల్లలు కూడా ఆమె పాటలతో రీల్స్ షార్ట్స్ కూడా చేస్తున్నారు. మరి పెదరాయిలో ఒక పాట ఉంటుంది, ఆ పాటను మనం ప్లే చేసుకుందాం. ఆ పాటకు వేసేటప్పుడు నేను చెప్తాను దాని గురించి. మరి ఆమె 1957లో విదియిన్ విలయాత్తు అనే సినిమా ద్వారా నేపథ్య గాయనిగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. అదే ఏడాది 1957లో ఎమ్మెల్యే చిత్రంలో నీతియే జయమవునురా అనే పాటను పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి వృద్ధుల వరకు కూడా ఏ వయసు పాత్ర అయినా కూడా సరిపోయేలాగా తన స్వరంలో మార్పులు, వాయిస్ మాడ్యులేషన్, భావాల రాణి అని కూడా ఆమెకు ఒక అవార్డు ఉంది. మరి ఆమె ప్రత్యేకత సంగీత ప్రయాణం, మరి ఎక్కువగా లెజెండరీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగల గీతాలు భారతీయ సంగీత చరిత్రలోనే మాస్టర్ పీస్గా మిగిలిపోయే కొన్ని పాటలు. 17,000 భాషల్లో ఆమె 50,000కు పైగా పాటలు పాడారు ఎస్ జానకి గారు. రైట్, మరి ఆమె పాడినటువంటి ఒక పాట కన్నడలో ఒక పాట ఉంది. మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానకి గారు ఎక్కువగా అత్యధికంగా ఏ భాషలో పాటలు పాడారు అనే విషయానికి వస్తే చాలామందికి తెలుగులోనే అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి. కానీ ఎస్పిబి గారు, జానకమ్మ గారు అత్యధికంగా ఎక్కువ పాటలు పాడింది కన్నడ భాషలో. కన్నడ వాళ్ళు ఎస్పిబి గారిని, జానకమ్మ గారిని ఎంతో అమితంగా ప్రేమించారు. రైట్, మరి ఒక పాట ఉంది తెలుగులో, ఆ పాట ఏంటనే విషయాన్ని నాకు 0402323482 మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడు ప్లే చేసిపోయే పాట కన్నడ పాట. మరి ఈ పాటని రాజనాగేంద్రం మ్యూజిక్ కంపోజ్ చేశారు, పాడింది ఎస్పిబి ఎస్ జానకి గారు, లిరిసిస్ట్ గీత ప్రియ. మరి ఇది 1978లో రిలీజ్ అయింది కన్నడ మూవీ హంబిసిలు అనే మూవీ. మరి ఇందులో యాక్ట్ చేసింది విష్ణువర్ధన్ గారు, తర్వాత ఆరతి గారు. మరి ఆ పాట విన్న తర్వాత ఇది పాట తెలుగులో చాలా పాపులారిటీ సంపాదించింది. మరి రెండు చోట్ల కూడా చాలా బాగుంటుంది. ఈ పాటని ఎక్కువగా ఎస్పిబి గారు స్టేజ్ మీదకి బెంగళూరులో కన్నడ అంటే కర్ణాటకలో ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పాటను పాడమని పదే పదే అడుగుతారంట. అలాంటి పాటని ఈరోజు మనం ఎఫ్ఎం రెయిన్బోలో ప్లే చేసుకుందాం. మరి ఆ పాటని మీరు గెస్ట్ చేయగలిగితే 0402323482 వాట్సాప్ చేయండి. గెస్ట్ చేశారా? యస్. ఈ స్వీట్ సాంగ్ని, మనసులో ముద్రితమైనటువంటి ఈ తీపి పాటని మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.5. నేను మీ స్నేహితుణ్ణి, ఆత్మీయుని ఎల్లేష్ని. తెలుగులో ఏం పాట చెప్పగలరా?

ఒక మధురగానం చిన్నపోయింది, ఒక జీవనరాగం నిలిచిపోయింది. సప్తస్వర సంద్రంలో ఒక అద్భుతమైన తరంగం నిశ్శబ్దమైంది. మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమృత గాన తరంగిణి గానకోకిల శ్రీమతి ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృత్యువు మనకు తెలియకుండానే ఒక గొప్ప నిధిని మన నుంచి దూరం చేసింది. అవును, మైసూరు నుండి వచ్చిన ఆ విషాద వార్తను విన్న క్షణం టీవీ తెరపై ఎస్ జానకి ఇక లేరన్న వాస్తవాన్ని వీక్షించిన క్షణం ప్రతి సంగీత ప్రియుడి గుండె ఒక్క క్షణం ఆగినంత పనయ్యింది. ఆ వార్తను కళ్ళు నమ్మలేకపోయాయి, మనసు అంగీకరించలేకపోయింది.

ఎందుకంటే సంగీత వనంలో పూసిన అరుదైన అందమైన కోమల స్వర సుమరాజం మన జానకమ్మ, కొన్ని దశాబ్దాల పాటు మనల్ని మైమరిపించిన గాంధర్వం తెలుగు కోయిల మన జానకమ్మ. ఆ తల్లి గొంతులో పలికిన ప్రతి రాగం ఒక కవిత, ఆమె ఆలపించిన ప్రతి పాట ఒక అనుభూతి, తరతరాలకు స్ఫూర్తినిచ్చిన ఆ గాన గాంధర్వస్వరం లేదన్నమాట విని నేడు సప్తస్వరాలు కూడా కన్నీరు పెడుతున్నాయి. అవును, రాగాల రాణి మౌనముద్ర దాల్చింది మనందరి హృదయాల్లో ఒక వెలితిని మిగిల్చి. ఆ కోకిల అనంతలోకాలకు పయనమైంది. 50వ దశకం ఉత్తరార్ధం నుంచి, అంటే నాటి జానపదాల నుండి నేటి ఆధునిక గీతం వరకు ఆమె గొంతు సుస్వర నాట్యం చేస్తూనే ఉంది. ఆమె పాట వినపడని గాన సభ లేదు, విభావరి లేదు. ఆమె పాట మనకు తోడుగా ఉంది. ఆమె పాట ప్రతి అభిమాని హృదయాన్ని అందమైన గీతికావనాల్లో ఉరకలెత్తించింది. మన చేత కూడా డ్యూయెట్లు పాడించింది. మన ఆనందంలో ఉల్లాసంగా, మన బాధలో ఊరటగా నిలిచింది. అటువంటి మహనీయురాలికి మనమిచ్చే అత్యున్నత నివాళి ఆమె పాడిన పాటల్ని గుండెల్లో భద్రపరుచుకోవటమే, హాయిగా పాడుకుంటూ ఉండటమే, మనసు తీరా వింటూ ఉండటమే.

మిత్రులారా, ప్రకృతి వడిలో స్వరాల సాక్షిగా ఆ గాన సరస్వతికి మనమందరం శ్రద్ధాంజలి ఘటిద్దాం. అమ్మా, మీ స్వర మాధుర్యం ఈ గాలిలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. మీరు మా గుండెల్లో చిరంజీవిగా ఉంటారు. అశ్రునయనాలతో ఆకాశవాణి అభిమాన సంగీత ప్రియుల నివాళి.

ప్రకృతి బడిలో వినిపించే ప్రళవనాదల్లా, అక్షరాలన్నీ కరిగి ప్రవహించే తేనధారల, సప్తస్వర సుమమాలికల, సుప్రభాత గీతికల, ఉరికలెత్తే గోదారి తరంగల్లా, కుసుమ కోమల గానల్లా, వేయి వేణువుల మధుర నాదల్లా, ఆకాశాన మెరిసే వెన్నెల కాంతిల, మంచుతెరల ఉషోదయంలా, దాదాపు 6 దశాబ్దాల పాటు యావత్ సినీ ప్రేక్షక శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మనందరి అభిమాన గాయని శ్రీమతి శిష్లా జానకి గారు నిన్న రాత్రి పరమాత్మలో ఐక్యమయ్యారు.

రమారమి 17 భాషల్లో 48,000కు పైగా అద్భుత పాటలతోటి జగతిని ఉర్రూ తొలగించిన స్వరరాణి మన జానకమ్మ. శృతిలయులు కలబూసిన కమ్మని మల్లెపూల పరిమళం మన జానకమ్మ స్వరం. గగనసీమలో విహరించే గానగాంధర్వం ఆ తల్లి గొంతుక. అంతరంగపు ఆనంద తరంగల్లా అభిమానుల మనస్సుల్లో మధురాతి మధురంగా పలికే మనోజ్ఞ రాగచంద్రిక శ్రీమతి ఎస్ జానకి సప్తస్వరాల సాక్షిగా కాలాతీతమైన గాన ప్రవాహమై తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన యావత్ సంగీత అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన మహోన్నత గానగాంధర్వురాలు శ్రీమతి ఎస్ జానకి గారు. సినిమా పాటకు ఇన్బిల్ట్గా కుదిరిన అందమైన జీవన రాగం పేరే శ్రీమతి ఎస్ జానకి. సుమారు 60 వసంతాల పాటు తన స్వరంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మధుర గాయని మన తెలుగు కోకిలమ్మ జానకమ్మ.

1938 April 23rd గుంటూరు జిల్లా పల్లబట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు జానకి గారు. చిన్నతనం నుంచే సంగీతం పట్ల అమితమైన అనురక్తిని ప్రదర్శించే జానకి గారి ఆసక్తిని గమనించిన వారి మామయ్య ప్రోత్సాహంతో చెన్నై చేరుకుని సుప్రసిద్ధ విద్వాంసులు ఎస్ఎం సుబ్బయ్యనాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆ కృషి, ఆ అంకిత భావమే జానకి గారిని గానకళా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

1957లో విధేన్ విలయాట్టు అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఎస్ జానకి గారు అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాతో తెలుగు నేపథ్య గాయనిగా మన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆమె గాత్రం వెనుతిరిగి చూడలేదు. దాదాపు 17 భాషల్లో సుమారు 48,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన గాయనిగా నిలిచారు మన జానకమ్మ.

0: పెళ్లి కొరికి చంపే వేళ
1: అందుకే లోపలికి పోతానే తల్లి నన్ను వదులు
0: అలక పానపు ఎక్క నేల చిలిపి గోరింకా
2: జానకి గారి గాత్రం ఒక గమ్మత్తైన స్వర మాయాజాలం లాంటిది. పసిపాపల ముద్దు పలుకుల్లోని అమాయకత్వాన్ని, ప్రేయసి మనసు పలికే మౌనభాసల్ని, మధుర భావాలని, విరహ వేదనను, భక్తి పారవశ్యంతో తనను తాను మరిచే ఆధ్యాత్మికతను, చింతనను, పండు ముదుసలి స్వరాన్ని, ఇలా ఆయా భావావేశాలను ఎంతో హృదయంగా ఆమె తన గొంతుతో అద్భుతంగా పలికించేవారు.

మురిపించే మువ్వలు సినిమాలో సన్నాయి పాటతో పోటీపడిన నీలీల పాడేదేవా పాట ఎప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అవును, అంతేనా? నర్తనశాల సినిమాలో నరవరా ఓ కురువరా అనే పాట ఒకసారి ఊహించుకుంటూనే ఒక అనుభూతుల శిఖరారోహణం.

అన్నట్టు పగలే వెన్నెల కాయించాలంటే, జగమును ఊయల లూపాలి అంటే జానకమ్మ పాట కావలసిందే కదా. పూజాఫలం సినిమాలోని పాట ఇదిగో.

పెద్దలారా, మిత్రులారా, నీలి మేఘాలలో ఆ గాలి తరగల మీద పాట అలా అలా తేలి వస్తుంటే దాని చిరునామా వెతుక్కుంటే స్ఫుటంగా మనకు తెలియవస్తుంది ఇది జానకమ్మ పాట అని. బాబా మరదళ్ళు సినిమాలో నీలి మేఘాలలో గాలి కిరటాలలో పాట కావచ్చు, 16 ఏళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వ పాట కావచ్చు, సాగర సంగమంలోని మౌనమేల నోయి పాట కావచ్చు, మనసా తుళ్ళి పడకే అని హెచ్చరించే శ్రీవారికి ప్రేమలేఖలోని సినిమా పాట కావచ్చు, సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం. ఆహా, ఒకసారి ఊహించుకోండి మిత్రులారా, ఆ పాట వింటుంటే, ఆ స్వరం వింటుంటే విశాలంగా పరుచుకున్న గోదారి, గలగలమని గమకాలు పోతూ మృదువుగా సాగే ఆ గోదారి పరుగు, ఆ పైన ఆ వెన్నెల్లో అందమైన ఆ కాంతిరేఖలు ఒక్కొక్కటి ముద్దాడుతున్నంత వైనంగా తళతళా మెరుస్తున్నటువంటి గోదావరి అందచందాలు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతతుల్యం. కుకుకు కుకుకు కోకిల రావే, జిలిబిలి పలుకుల ఈ పాటలు కూడా సితారలోవే. ఇంకా ప్రేమించు పెళ్ళాడు సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది ఒయ్యారి గోదారమ్మ పాట, ఎంత ఒయ్యారమ్మ ఆ పాటలో. అవును, మౌన పోరాటం సినిమాలో దుష్కృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గపు సమాజంలోని అకృత్యాలను అంతమొందించాలనే ఆవేశంతో పాడిన పాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అనే పాట, వేటూరి గారి కలల్లో ఇంచి ఎంత రమ్యంగా ఉలికిందో, ఎంత అద్భుతంగా పలికిందో ఆ తల్లి స్వరం, దానికంతగా దానికంతగా ప్రాణం పెట్టి పాడి శాశ్వతం చేసిన దృష్టాంతాలు ఒకటా రెండా, ఎన్నో వందల పాటలు ఆమె గాన మాధుర్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. మిత్రులారా, పాత్ర ఏదైనా సన్నివేశం ఏదైనా ఒక నేపథ్య గాయనిగా ఆ పాత్రలో అలా అలా అలా ఒదిగిపోవటమే ఆమెకు తెలిసిన విద్య. ఆమె ఒక స్వర శిల్పి. అవును, ఎంతటి క్లిష్టమైన రాగాలనైనా కఠినమైన సంగతులనైనా ఓ సింతే గదా అన్నట్టుగా అలవోకగా తొణకక బెణకక పాడటం ఆ తల్లి ప్రత్యేకత. ఎస్ జానకి గారు ఎన్నో భాషల్లో పాడారు, ఏ భాషలో పాడినా పాడుతున్నా అది వారి మాతృభాషేనేమో అన్నంత అందంగా ఆయా ఇతర భాషల్లో కూడా ఆమె పాడగలగటం భాషాభిమానుల్ని ఆశ్చర్యపరిచే అంశం. సినీ నేపథ్యగాయనిగా ఒకవైపు బిజీగా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజ్ షోల్లో పాల్గొన్నారు శ్రీమతి జానకి గారు.

జానకి గారి స్వరయానం, వారి శ్రీవారు రాంప్రసాద్ గారు అందించిన అండదండలు, కుటుంబ సహకారంతో ఆమె కెరీర్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. మన జానకమ్మ పేరుకు జానకి గాని, ఆ తల్లి కృష్ణభక్తురాలు. శ్రీకృష్ణుడంటే అమితమైన ఇష్టం, అందుకే కొడుకు పేరు కూడా అదే పెట్టుకున్నారు, మురళీకృష్ణ అని.

జానకి గారి స్వరయానం, వారి శ్రీవారు రాంప్రసాద్ గారు అందించిన అండదండలు, కుటుంబ సహకారంతో ఆమె కెరీర్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. మన జానకమ్మ పేరుకు జానకి గాని, ఆ తల్లి కృష్ణభక్తురాలు. శ్రీకృష్ణుడంటే అమితమైన ఇష్టం, అందుకే కొడుకు పేరు కూడా అదే పెట్టుకున్నారు, మురళీకృష్ణ అని. కుమారుడితో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతూనే సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఎన్నో అందుకున్నారు మన జానకి గారు. అయితే జానకి గారికి తన కెరీర్ పట్ల, కళ పట్ల ఉన్న గౌరవం అనన్య సామాన్యం. అందుకే తమకు లభించిన కొన్ని పురస్కారాలను సున్నితంగా తిరస్కరించడం ద్వారా ఆమె తన నిబద్ధతను చాటుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే గౌరవంగా తప్పుకోవాలి అన్న సంకల్పంతో 2017లో తమ గానానికి స్వచ్ఛందంగా విరామం ప్రకటించిన జానకమ్మ ఒక పరిపూర్ణ కళాకారిణి. జానకమ్మ పాట వింటే వనసీమల కురిసిన తొలి వానచినుకుల మధుర రవల్లా, ఆత్మీయతను పంచే అమ్మ జోల పాటలా ఎంత మధురంగా ఉంటుంది. సంగీత సాగరంలో తేలియాడే అపురూప స్వరమణిలా, గుండె అడుగున నిలిచిపోయిన తీపి జ్ఞాపకంలా, ఏడు స్వరాల మేడలో నిత్యం వెలిగే స్వరదీపికలా మన జానకి గారి పాట ఎప్పటికీ ఎప్పటికీ ఒక పరమాద్భుతమే. భావాల వేదంలో పలికించిన పవిత్ర మంత్రంలా, విరహ వేదనలోనూ ఓదార్పునిచ్చే చల్లని వెన్నెలలా ఆ తల్లి పాట రాగయుక్తమైన కవితకు ప్రాణం పోసిన అక్షరం లాంటిది. దివ్యత్వం ఉట్టిపడే దేవతా గాన తరంగం మన జానకమ్మ పాట. ప్రేక్షక శ్రోతల మనసుల్ని సేద తీర్చే అమృతపు జలపాతం మన జానకమ్మ పాట. అంతేనా, నిశ్శబ్దపు రాత్రుల్లో వినిపించే నిర్మల గీతల్లా, కళాహృదయాల్లో పండిన అద్వితీయ స్వర పంటలా, అలల తాకిడికి కదిలే తీరపు మధుర గీతల్లా, ప్రకృతి మాత గొంతులో పలికిన మంజుల వాంగ్మయంలా జానకి గారి పాట. మిత్రులారా, విన్న కొద్దీ మళ్లీ వినాలనిపించేంత అందంగా, హృదయంగా, రమ్యంగా, శృతి పక్వంగా, మనసుకు ఒక తెలియని ప్రశాంతతని అలా అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచపు గవాక్షంలో మెరిసిన ధృవతారలా మనం చూశాం ఆ తల్లిని. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమైన గాన జ్యోతి శ్రీమతి ఎస్ జానకి గారు. మనకు అమృతాన్ని అందించిన ఒకే ఒక్క స్వరం శ్రీమతి జానకి గారు.

గళం ప్రతిధ్వనించని తెలుగు ఇల్లు లేదు. ఆమె ఒక మధుర గాయని మాత్రమే కాదు మిత్రులారా, ఆమె మన తెలుగు ఆత్మకు ప్రతిరూపం కదు. శారదామాత వీణ నుండి చాలుమారిన పవిత్ర నాదంలా పాడిన ప్రతి అక్షరం ఒక మంత్రమై మన హృదయ గవాక్షాల్లో ఈ ధరణి ఉన్నంత వరకు శ్రీమతి స్వరం ఒక అజరామర కావ్యంగా మనతో ఆ గాన గాంధర్వురాలు.

కాలం మారుతుంది, తరాలు మారతాయి, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఒక నిత్య నూతన అక్షయ పాత్రలా తరగని మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటాయి. ఈనాడు భౌతికంగా శ్రీమతి ఎస్ జానకి మన మధ్య లేకపోయినా,

గానకోకిల జానకమ్మ ఆలపించిన మథుర గాన సుధాలహరుల్ని మన ఆకాశవాణి దశాబ్దాలుగా అపరూపమైన సెలయేళ్లుగా ప్రవహింపచేస్తూ అభిమానుల మనసు దోచే కొలనులుగా సరస్సులుగా మలిచి ప్రతిరోజు శ్రోతల హృదయాలను తరింపచేసే ఒక నిత్య సంగీత జలధిగా జనరంజకంగా మనోరంజకంగా రసికజన మనోరంజకంగా ప్రవహింపచేస్తున్న మాట అక్షర సత్యం అని మనవి చేస్తూ ఒక కళాకారిణి గురించి ఆత్రేయ గారన్న మాట గుర్తుకొస్తోంది. దాన్నే మన గాన సరస్వతికి ఆపాదించి చెప్పుకుంటే, మిత్రులారా, మన జానకమ్మకు మరణం లేదు, మరో జానకి మరి పుట్టదు. శివోహం.

0: స్టూడియో టైం ఎందుకు 7:35:40 అండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంతవరకు మీరు రాగాల పల్లకిలో దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి ఎస్ జానకి గారికి ఆకాశవాణి అందించే ఘన నివాళి విన్నారు. రచనా వ్యాఖ్యానం శ్రీ అంబటిపూడి మురళీకృష్ణ గారు, సహకారం శ్రీమతి టిఆర్ అపర్ణ గారు. మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మరి అప్పటి వరకు హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్ కార్యక్రమానికి స్వాగతం. 0402323030, 0402323481, 0402970471 కి మీరు కాల్ చేయొచ్చు. కాల్స్ కలవలేని వాళ్ళు 0402323482 కి వాట్సాప్ చేయొచ్చు. రైట్, మరి ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మరి భావాల రాణి క్వీన్ అంటారు, అలాగే సౌత్ ఇండియన్ నైట్ యాంగిల్ అంటూ పిలుచుకున్న, అలాగే సెలబ్రిటీస్ అయినా లేదా సంగీత ప్రియులైనా అందరూ కూడా జానకమ్మ అంటూ పిలుచుకునే జానకమ్మ గారి పాటల్లో మీకు నచ్చినటువంటి పాటని మీరు అడగచ్చు. మీకు ఏ పాట అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని మీరు తెలియజేయచ్చు. ఒక పాట మాత్రమే తెలియజేయండి, నా నెంబర్స్ కాల్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి పాటని మనం ప్లే చేసుకుందాం. అంతకన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural add-on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

0: స్టూడియోలో టైం 7:42 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనతో చాలామంది స్నేహితులు ఉన్నారు, మరి జానకమ్మ గారి గురించి, ఆమె తీపి పాటల గురించి మాట్లాడడం కోసం. హలో, నమస్తే కేరమేష్ గారు, చెప్పండి. శుభ సాయంత్రం, చెప్పండి.
1: జానకమ్మ పాడిన పాటల్లో కనీసం 79 పాటలు అంటే సార్, ఎంత బాగా పాడుతుంది అంటే ఈమె పాడినట్టు వేరే ఏ గాయకురాలు కూడా పాడలేదు సార్ ఇంత మాట.
0: అవునండి,
1: హిందీ అండి, తెలుగు అండి, ఎందుకండి జానకమ్మ పాడినట్టు ఏ పాటలు లేదండి. ఖైదీ బాబాయ్లో ఒక సాంగ్ సార్, ఘంటసాల జానకమ్మ ఓరబ్బి చెబుతా అనే పాట ఉంది, చాలా బాగుంటుంది.

0: చేస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. ఇంకొక లైన్లో ఉన్నారు, చూద్దాం ఎవరు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: రాజశేఖర్.
0: రైట్, ఎక్కడి నుంచి?
1: హైదరాబాద్. ఇక్కడ నేను
0: చెప్పండి.
1: జ్ఞానం గారి నుంచి నన్ను మాట్లాడడం. అయితే ఆమె ముడిపించే మూలం అనే చిత్రం కోసం ఆమె పాడిన నీలీల పాడేదేవా ఈ పాట పాడినప్పుడు శ్రీ సుబ్బయ్య నాయుడు గారు సంగీత దర్శకత్వంలో సంగీతంలో మన ఆరద గారి గీతం ఇది. ఈ పాట పాడితే సన్నాయితో పోటీ పడి పాడినట్టు ఉంటుంది ఈ పాట. అందుకే సినారా గారు అన్నారు, అమ్మాయి నీ గొంతు సన్నాయి అని. చాలా సార్లు ఈ మాట నారాయణ రెడ్డి గారు ఉపన్యాసంలో జ్ఞానం గారు చెప్పిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, గొంతు సన్నాయితో పోటీ పడి పాడుతుంది. ఈ పాట వినండి. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. నిజంగానే సన్నాయితో పోటీ పడినట్టుకుంటుంది ఆ పాట. మరి తెలుగు సినిమా సంగీతమే కాదు, భారతీయ సినీ సంగీతంలో ఆమె మధుర గాత్రంతో చిరస్మరణీయమైనటువంటి ఎన్నో పాటలు అందించిన గాన కోకిల జానకి గారు తరతరాల సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆలపించినటువంటి అన్ని పాటలు, ప్రతి పాట కూడా మన మనస్సుని దోచుకుంటుంది 100%. మరి తన మధురమైనటువంటి గాత్రంతో లక్షలాది మంది, కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నారు ఆమె. 6 దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి చిరస్థాయిగా నిలిచిపోయారు. అది ప్రేమ గీతం అవ్వచ్చు, విషాద గీతం అవ్వచ్చు, జానపదం అవ్వచ్చు, భక్తి గీతం అవ్వచ్చు, క్లాసికల్ మెలోడీ అవ్వచ్చు, ఏ పాట అయినా, ఎలాంటి పాట అయినా తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఎస్ జానకి. ఆమె పాడిన పాటలు నేటికి కూడా ఈ జెన్జీ పిల్లల వాళ్ళ యొక్క ప్లేలిస్ట్లో కూడా తప్పనిసరిగా ఒక్క పాటైనా ఉంటుంది, తప్పనిసరిగా. మరి రేడియోలో అయితే పదే పదే వినిపించమని ఆ పాటల్ని ఎంతోమంది శ్రోతలు అడుగుతూనే ఉంటారు పదే పదే. మరి అలాంటి ఆ జానకమ్మ గారు పాడినటువంటి ఒక స్వీట్ సాంగ్ని ఇప్పుడైతే ప్లే చేసుకుందాం. ఆ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బోలో. హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు కాల్ చేయొచ్చు నాకు 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715 కి మీరు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. మరి జానకమ్మ గారు మీ గుర్తుగా ఆమెకి నివాళిని అర్పిస్తూ మీకు నచ్చినటువంటి ఆమె పాట, పాడిన పాట, ఏం పాట ఇష్టం అనే విషయాన్ని నాకు తెలియజేయండి. ఆ పాటలు మా లిస్టులో ఉన్నట్లయితే నేను తప్పకుండా దాన్ని ప్లే చేయడానికి నేను ట్రై చేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్ మరి. అలాగే నాకైతే చాలా పాటలు, జానకమ్మ గారు పాడిన పాటలు చాలా చాలా ఇష్టం. ఆ పాట ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను, వింటూనే ఉండండి. మరి ఈ పాటలో నిజంగా దేవకన్యే పాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాట. మరి అభినయానికి శ్రీదేవి, పాటకి జానకమ్మ, సంగీతానికి ఇళయరాజా వెరసి ఈ అద్భుతమైనటువంటి గంధర్వ గానం మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన. మనం ఉన్నాం ఫోన్ లైవ్ ఇన్ కార్యక్రమంలో. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మరి జానకమ్మ గారి గురించి చెప్పే అదృష్టం నాకు ఈరోజు కలిగినందుకు నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. ప్రత్యేకంగా మన మిత్రుల కోసం డిజైన్ చేసినటువంటి షో ఇది. మరి మీరు 0402323 0030, 0402323 4821, అలాగే 0402970 4715కి మీరు కాల్ చేయొచ్చు, నాతో చెప్పుకోవచ్చు. మన జానకమ్మ గారి నివాళిని అర్పిస్తూ మీకు నచ్చినటువంటి పాట ఏదైనా సరే మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో కోసం లైన్ లోపల ఉన్నారు, చూద్దాం ఎవరు. హలో,
2: గుడ్ ఈవినింగ్ యల్లేష్ గారు.
1: గుడ్ ఈవినింగ్ నర్సిం గారు, ఎలా ఉన్నారు?
2: నర్సింహారెడ్డి సార్, ప్రేమార్పేట నుండి సార్.
1: రైట్ రైట్, మీరు ఏం చేస్తుంటారు?
2: జానకమ్మ గారికి శ్రద్ధాంజలి సార్. కనీసం సార్
1: చెప్పండి చెప్పండి.
2: 45,000 పాటలు పైగా పాడింది సార్ ఆమె.
1: రైట్,
2: ఆమె జ్ఞాన కోకిలకు ఆమెకు నమస్సుమాంజలి సార్.
1: అవునండి.
2: అయితే ఆమెకు ఆమె వాడిన పాటే సార్, 16 వయసులో. తిరుమల్లె పువ్వా తిరుమల్లె పువ్వా చిన్నారి తిలకమ్మ నావాడు ఎవడే ఎన్నాళ్ళకి వస్తాడు అన్న పాటే. సూపర్ సాంగ్ సార్ అది, వినిపిస్తే.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాను, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మన నరసింహారెడ్డి గారు గా కాల్ చేయొచ్చు నాకు 0402323 0030, 0402323 4821, అలాగే 04

0: 7024715 కాల్ చేయండి. మీకు నచ్చినటువంటి జానకమ్మ గారి పాటని అడగొచ్చు మీరు. రైట్, మరి ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్. కమర్షియల్ బ్రేక్ తర్వాత సిరిమల్లె పువ్వు మీకోసం ఎదురు చూస్తుంది.
1: హైదరాబాద్ హార్ట్ బీట్, సికింద్రాబాద్ వైబ్, ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
0: మరి 16 ఏళ్ల వయసు పాట పాడే సమయానికి జానకమ్మ గారికి 38 ఏళ్ళు. కానీ 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి గొంతు ఎలా ఉంటుందో అదే విధంగా ఆమె పాడారు. అద్భుతంగా ఆ పాట ఇప్పటికీ సంగీతం ఉన్నంత వరకు నిలిచిపోయే పాట. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి, ఎల్లెష్ని.

ఈ పాటని మనకి శ్రీనిధి గారు అడుగుతున్నారు, అలాగే చాలా మంది కూడా మనకి మెసేజ్ చేశారు. అందులో బాలాజీ వనస్థలిపురం, అలాగే వినోద్, రీమా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అడుగుతున్నారు ఒక మంచి పాటని, జానకమ్మ గారి పాటను ప్లే చేయమని. మీరు వింటున్నారు ఇప్పుడు స్వాతిమతి మూవీ నుంచి మనసు పలికే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగి 668 రూపాయల విలువచ్చే సిఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. 3 దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రక్షణ సేన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ పార్టీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ రాశారు. భువనగిరి చిట్యాల 4 లేన్ల రోడ్డుకు రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. ఈ నెల 16 తేదీ నుంచి 22 తేదీ వరకు హైదరాబాద్ బుద్ధజ్యోతి హాల్లో ఉద్యమకారుల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణిలో మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం కోసం తమ సలహాలు సూచనలను 1800 11 7800 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి మన్ కీ బాత్ ప్రసంగానికి సంబంధించి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఎపిసోడ్ కోసం ఈ నెల 24వ తేదీ వరకు సూచనలు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వింబుల్టన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్ ప్రస్తుతం యానిక్ సిన్నర్కు అలెగ్జాండర్ జ్వరేవ్కు మధ్య లండన్లో జరుగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮಾಟೈನ
2: ಪಾಟೈನ
1: ఏచోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 8:49 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని లేషన్ ఇక్కడే ఉన్నాను మీతో పాటు 9:30 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాను. పాటల పూదోటలోకి పరిమళించే, గుబాలించే, సువాసనిచ్చే పాటల పరిమళాలని మీకు అందించడానికి ఇక్కడే ఉన్నాను. మంచి మంచి పాటలు, ముఖ్యంగా ఈరోజు మనం జానకమ్మ గారికి నివాళులర్పిస్తూ ముఖ్యంగా అన్ని పాటలు కూడా నేనైతే ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను ఈరోజు 9:30 వరకు కూడా మ్యాక్సిమం. రైట్, మరి ఈరోజు 8:06 అయింది కాబట్టి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం తెలంగాణ అనే కార్యక్రమంకి స్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు. రైట్, గంగా జమున తెహ్సేబ్ అని పిలిచే సంస్కృతి హైదరాబాద్. హిందువులు, సికిందర్లు, క్రిస్టియన్లు, బగల్కుంటాలు, పారసీలు, తెలంగాణలు, సిక్కులు, సింధీలు, మార్వరీస్, మరాఠీలు, ఆంధ్రులు, తమిళ్లు, కనడిగన్, ముస్లింలు వీరందరూ కూడా నివసించే నగరం ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, పరస్పరం ఇచ్చుకునే గౌరవం ఎంతో ఆనందంగా ఉండే మన నగరం హైదరాబాద్. మరి మన హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయం గురించి ఈరోజు మన షోలో మనం మాట్లాడుకుందాం, మరిన్ని జానకమ్మ గారి పాటలు వింటూ. రైట్, ఇప్పుడైతే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక పాట అంటే జానకమ్మ గారి పాట అంటే నాకు చాలా ఇష్టమని, అన్ని పాటలు ఆమె పాడినవన్నీ ఇష్టమే, మరి ఈ పాట అయితే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. ఆ పాట నేను ప్లే చేస్తాను ఇప్పుడు. మరి అంతకన్నా ముందే చాలామంది మన మిత్రులు మనకి మెసేజ్ పెట్టారు, డి బాలాజీ వనస్థలపురం నుంచి, ఎల్ఎస్ గారు మేము మీ పాటలు వింటున్నాం, జానకమ్మ గారి పాటలు వింటున్నాం, మీ మాటలు వింటున్నాం అని రాశారు. ఆవిడ ప్రస్థానం చాలా అద్భుతంగా వివరిస్తున్నారు, అంతా వింటున్నాం. ఆవిడ ఎన్ని పాటలు పాడారు, ప్రతి ఒక్క శ్రోత మనసుల్లో చెరగని తిరుగులేని ముద్రలా ఉన్నాయి, మా తరఫున ఘనమైన నివాళిని ఇస్తున్నామంటూ మనకి బాలాజీ గారు. అలాగే మనకి ఇంకొక మిత్రులు ధనరాజు గారు, ఆయన జానకమ్మ గారు పాడిన ప్రతి పాట కూడా ఆర్ద్రతతో ఉంటుంది, ఆమె పాడిన పాటలో అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి మనకు మెసేజ్ పంపించారు. ఇంకొక లిసనర్ ఆమె రాధమ్మ గారు, ఆమె కూడా చెప్తున్నారు మాకు అన్ని పాటలు కూడా ఇష్టమే, ఏ పాట ప్లే చేసినా పర్వాలేదని. ఇంకొకరు కళ్యాణి గారు,

వేణు వేణువైన సరిగమ వింటావా పాటను ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఇంకొకరు శ్రీవాణి గారు వేణు వేణువైన పాటనే ప్లే చేయండి అని అడుగుతున్నారు. రైట్, ఇంతకుముందు కన్నడంలో ప్లే చేశాం ఆ పాటని, నేను ఆ పాటను ప్లే చేయడానికి ట్రై చేస్తాను, మీరు మాత్రం వింటూనే ఉండాలి. తెలంగాణలో మన హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయం గురించి నేను మాట్లాడతాను. మరి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం గురించి మీకు ఏదైనా తెలిస్తే ఒక మెసేజ్ని మాకు 04023234822కి వాట్సాప్ చేయగలరు. మీకు చెప్పిన ప్రకారం, ప్రామిస్ చేసిన ప్రకారం నాకు బాగా ఇష్టమైనటువంటి పాట జానకమ్మ గారి పాట ఈ పాట.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: తెలంగాణ అనే కార్యక్రమంలో మనం ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం మన హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయం గురించి. మరి బోనాల పండుగలు, అలాగే బతుకమ్మ పండుగలు, ఘనంగా వినాయక చవితి పండుగలు, ఇలా ఇతర మతాల యొక్క వారి విశ్వాసాలకు తగ్గ పండుగలు, ఎలాంటి పండుగ అయినా అవ్వచ్చు, ఏ మతంకి సంబంధించినటువంటి పండుగ అయినా అవ్వచ్చు, కానీ విచక్షణ లేకుండా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఒకరికొకరు గౌరవంగా వారి వారి ఉత్సవాలను పక్క పక్కనే జరుపుకునే సంస్కృతి మన హైదరాబాద్లోనే కనిపిస్తుంటుంది, రైట్? మరి మన హైదరాబాద్ సంస్కృతిలో మీకు బాగా నచ్చినటువంటి ఒక విషయం ఏదైనా ఉంటే దానికి 0402323482 వాట్సాప్ చేయండి. హైదరాబాద్ కల్చర్ అండ్ ట్రెడిషన్లో మీకు నచ్చినటువంటి ఒక విషయం ఏదైనా ఉన్నట్లయితే, మీరు ఎక్కడున్నా సరే, ట్రావెల్ చేస్తున్నా, బస్సులో ఉన్నా, కార్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నా షో విన్నట్లయితే ఇప్పుడే మీ మొబైల్ తీసుకొని 0402323482 వాట్సాప్ చేయండి. మన తెలంగాణ షోలో మన హైదరాబాద్ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి, మీకు నచ్చిన విషయం గురించి నాకు వాట్సాప్ చేయొచ్చు. మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. మన హైదరాబాద్లో మాట్లాడే భాష మిగిలిన తెలంగాణలో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని గురించి నేను నెక్స్ట్ మీకు ఒక విషయం గురించి చెప్తాను. ఇప్పుడైతే ఒక స్వీట్ సాంగ్, మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఇంకొక పాట మీకోసం రెడీగా ఉంది ఎఫ్ఎం రెయిన్బోలో 1234.

చల్లని సాయంత్రం వేళ నా మిత్రులందరూ కూడా వింటున్నారు మన ఎఫ్ఎం రెయిన్బో. మిత్రులందరూ కూడా వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. రైట్, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు అందరి మనసుని దోచుకుంటాయి కాబట్టి. రియలీ ఫెంటాస్టిక్. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మన హైదరాబాద్, మన సంస్కృతి, మన సంప్రదాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో మాట్లాడే మా భాష మిగిలిన తెలంగాణలతో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రతి 100 and 150 కిలోమీటర్లకి డిఫరెన్స్ ఉంటుంది, మాండలికం కానీ లేదా యాస స్లాంగ్ ఏది చెప్పినా ఒకటి. మన హైదరాబాద్ ఐక్యత, సోదరతత్వం, వివిధ మతాలు సాంస్కృతిక సమూహాల కలయిక, వీటన్నిటికి కూడా ఒక సాక్ష్యం మన హైదరాబాద్. బహుళ మతం, బహుళ జాతి, బహుళ సాంస్కృతిక, బహుళ భాష మన హైదరాబాద్ సంస్కృతి. మరి ఎంత చెప్పినా కూడా సరిపోని సమయం మన హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయం గురించి. గ్లోబల్గా హైదరాబాద్కి చాలా చాలా గుర్తింపు ఉంది. వివిధ దేశాల నుంచి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మరి హైదరాబాద్ యొక్క ఈ ప్రాంతాన్ని చూడడానికి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలను చూడటానికి చాలా ఇష్టపడతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సో ఇక్కడ ఉన్న ఫుడ్ తినడానికి ప్రత్యేకంగా వస్తుంటారు పర్యాటకులు. చాలా చాలా గొప్ప మన హైదరాబాద్ కల్చర్ సంప్రదాయం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం ప్లే చేస్తాను. మరి ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగా కన్నడలో ప్లే చేసినటువంటి ఆ పాటనే తెలుగులో ఇప్పుడు నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఇది ఇంటింటి రామాయణం అనే సినిమా నుంచి రంగనాథ్ గారు పైనటువంటి ప్రభా వీళ్ళిద్దరి పైనటువంటి ప్లే చేసినటువంటి పాట ఇది. మరి కన్నడంలోనే రాజన్ నాగేంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశారు, మరి ఇక్కడ కూడా ఆయనే కంపోజ్ చేశారు. చాలా బాగుంటుంది ఈ పాట. మరి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. మరి తీయని పాటని పాడింది మన జానకమ్మ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో చాలా చాలా పాటలు, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ కానీ మనం కానీ మార్నింగ్ కానీ స్టార్ట్ చేస్తే మన మనసు నిజంగా ఆకాశంలో విహంగంగా ఎగురుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది వీళ్ళ యొక్క కాంబో. మరి ఈ వీళ్ళ కాంబోలో ఆ రోజుల్లో క్యాసెట్స్, సిడీస్ ఇలాగా చాలా ప్రత్యేకంగా బాలు జానకమ్మ హిట్స్ అంటూ వచ్చేవి. మరి అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉండేవి. మరి అందులో ముందు వరుసగా నిలబడే పాట ఈ పాట. ఈ పాట వినగానే మీ మనసు ప్రేమతో నిండిపోతుంది, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. పాటని ప్రత్యేకంగా చాలామంది అడుగుతున్నారు, శ్రీవాణి అండ్ రాధా

0: బాతల జాతల జీతల జాతల బా బాతల గేతల భూతల జాతల బా
1: ఏసల బర దర బర జా పాతల దర కసమ.

ఫ్యాంటాస్టిక్ లేడీస్ టైలర్ నుంచి ఆ పాట వినగానే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఒక్కసారిగా స్కూల్ డేస్కి. చాలా ఫ్యాంటాస్టిక్ మూవీ అది. మరి అందులో జానకమ్మ గారు పాడిన ఈ పాట అయితే ప్రతి పాట జానకమ్మ గారు ఎస్పీబీ గారు పాడిన ప్రతి పాట కూడా ఎలా ఉంటుందంటే పోటా పోటీగా ఉంటుంది, నువ్వా నేనా అని. చాలాసార్లు స్టేజ్ పైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలాసార్లు చెప్పారు. మరి జానకమ్మ గారు పాడినటువంటి గమకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిని అందుకోవడానికి నేను చాలా ట్రై చేస్తాను కానీ అవి నాకు రావట్లేదు. కానీ ఆమెకి ఏ మహత్యం ఉందో తెలియదు. కానీ మరి ఆమె పాడినటువంటి పాటలు ప్రతిది కూడా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది జానకమ్మ గారు అంటూ ఆయన ప్రతి స్టేజ్ మీద ఆమె గురించి చెబుతూనే ఉంటారు. ఫెంటాస్టిక్. రైట్, మరి మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి. మరి గంగా జమున తహజీద్ అనేది హిందూ ముస్లిముల సంస్కృతుల కలయికను, మత సామరస్యతను తెలిపే పదం ఇది. మరి నార్త్ ఇండియాలో గంగా యమునా నదుల సంగమంలోనే భిన్న మతాలు కలిసి మెలిసి జీవించే విధానం గురించి చెబుతుంటుంది. 13వ శతాబ్దం నుంచి అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నుండి కూడా ఈ సంస్కృతి వేళ్ళూనుకుంది. అంటే నరనరాలు

కూడా ఉందన్నమాట. భక్తి సూఫీ ఉద్యమాలు దీనికి పునాది. ఒకరి పండుగల్లో మరొకరు పార్టిసిపేట్ చేయడం, ఆనందించడం, భోజనం చేయడం, వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం, ఒకరి పండుగల్లో మరొకరు బాయ్ బాయ్ అంటూ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, మరి భాష, ఆహారం, వాళ్ళు వేసుకునే దుస్తులు, వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్ట్స్, కళల్లో కూడా హిందూ ముస్లింల యొక్క సంప్రదాయాలు కలగలిసిపోయి ఉండడం ఈ హైదరాబాద్ ప్రత్యేకత. మీరు చూసుకున్నట్లయితే రియల్లీ ఫెంటాస్టిక్. మరి ఇప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి పాటను నేను ప్లే చేస్తాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది అని చెప్పగలరా? చాలామంది నేను మెసేజ్ చేయమని చెప్పాను, మన హైదరాబాద్ కల్చర్ గురించి, సంప్రదాయం గురించి ఎవరైనా చెప్పగలిగితే నాకు మెసేజ్ చేయండి అని చెప్పాను. ఒక ఫ్రెండ్ ఎవరో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. రైట్, ఎవరు చూద్దాం. ఆల్ రైట్, సంతోష్ గారు కాల్ చేస్తున్నారు, మెసేజ్ కూడా పెట్టారు. సో మాకు అన్ని పాటలు కూడా బాగా నచ్చుతున్నాయి. సో తప్పనిసరిగా థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఫైన్, మరి ఇప్పుడైతే ఒక ఫెంటాస్టిక్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి FM 101.9.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. మరి ఈరోజు పాటలు అన్నీ కూడా మన జానకమ్మ గారికి నివాళులర్పిస్తూ మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో ప్లే చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు. మరి ఈ అదృష్టంగా నేను భావిస్తున్నాను, జానకమ్మ పాటలు ప్లే చేస్తున్నందుకు, నాకు ఈ అవకాశం దక్కినందుకు, అలాగే అవకాశం ఇచ్చినటువంటి రేడియో అథారిటీస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఫైన్, మనం ఉన్నప్పుడు తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. వందల ఏళ్ల చరిత్ర, ఘనమైన సాంస్కృతిక వైభవం, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యం మన హైదరాబాద్. తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. ఒకవైపు చారిత్రక వైభవం, మరోవైపు అన్ని రకాల ఫెసిలిటీస్తో గ్లోబల్ కంపెనీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఐటీ కంప్యూటర్ హబ్గా పాపులర్ అయిపోయింది మన హైదరాబాద్. ప్రపంచంలోనే ఐటీ కంపెనీస్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఎంతమందికైనా కూడా ఇక్కడ ఉద్యోగం ఉంది అంటూ ఆహ్వానం పలుకుతుంది మన హైదరాబాద్. అలాంటి మంచి సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి మన హైదరాబాద్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండడానికి చాలా హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. రైట్, మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బోలో మన తెలంగాణ సంస్కృతి గురించి. ఇప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి పాటను మీకోసం ప్లే చేస్తాను. మరి ఈ పాట మంత్రి గారు వియ్యంకుడు అనే మూవీ నుంచి. మరి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాట ఎన్నిసార్లు విన్నా కూడా వినాలి వినాలి అనిపిస్తుంది. ఇళయరాజా గారి యొక్క మ్యూజిక్ కాంపోజిషన్, ఎస్పీబి జానకి అండ్ ఇళయరాజా త్రయం అంటే అది మరి చెప్పలేం. ఇంకా చిరంజీవి గారు తోడైతే అది ఇంకా అద్భుతం, మహా అద్భుతంగా ఉంటుంది. రైట్, మరి ఈ పాట నేను ప్లే చేస్తున్నాను మన ఎఫ్ఎం రెయిన్బోలోని. ఈ పాట తర్వాత ఇంకొక పాట మీకోసం క్యూ అప్ అయి ఉంది. ఇంటర్నెట్ అండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తమిళ దిగ్గజ దర్శకులు భాగ్యరాజు గారు

మనల్ని విడిచి వెళ్లారు. మరి ఆయన సతీమణి ఈ పాటలో మనకు కనిపిస్తారు. వింటూండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. నెక్స్ట్ రిమ్ జిమ్ హైదరాబాద్ 9:00 to 9:30 వరకు అద్భుతమైన పాటలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏమని నే తెలుపను

మీ స్నేహితుని యల్లేష్ని ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీకు మధురమైన గీతాలని, జానకమ్మ గారి పాటల్ని వినిపించడానికి నేను ఇక్కడే ఉన్నాను. మరి మనకి చాలామంది కూడా మెసేజ్ పంపించారు సార్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 3 మతాల వారు పండుగలు జరిపినప్పుడు తమ తమ మతాల జెండాలతో గల్లీ గల్లీ రెపరెపలాడతాయి, చాలా ఉత్సాహంగా ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ మనకి మెసేజ్ చేశారు. ఆయన పేరు ధనరాజ్. రైట్, ఇంకొక ఫ్రెండ్ సంతోష్ మనకి మెసేజ్ పంపించారు, ఎల్లేష్ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు మనం రిమ్జిమ్ హైదరాబాద్కి స్వాగతం సుస్వాగతం చెప్తాం. మరి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను పిల్లల పెంపకం విషయంలో మనందరం కూడా చాలా చాలా తప్పులు చేస్తుంటాం, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చాలా తప్పులు చేస్తుంటాను. మరి వాళ్ళని మనం ఎలాగా మేనేజ్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చాలా రీసెర్చర్స్, గురూజీలు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, పిల్లలు ఏమైనా ముడిసరుకు కాదు, అది ముడిసరుకు కాదు, మీకు నచ్చినట్టుగా చేయటానికి పిల్లల్ని పెంచడంలో ఈ కాలంలో చాలా సెన్సిటివిటీగా ఉంది. మరి దాని గురించి చాలామంది కూడా తల్లిదండ్రులకి సలహాలు ఇస్తున్నారు, ఎక్స్పర్ట్స్, మానసిక నిపుణులు, డాక్టర్స్, రీసెర్చర్స్ అందరూ కూడా చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా మనం ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాం. విషయం ఏంటంటే, పిల్లలు బయటికన్నా ఇంట్లోనే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు, కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలంటే ప్రేమ ఆప్యాయతో నిండే ఉండేలా చూసుకోవాలి. వారికి ఎలాంటి స్ట్రెస్ కానీ భయం కానీ పెట్టకుండా ఉండాలి. చాలామంది కూడా పిల్లలకి భయపెట్టిస్తుంటారు, ఈ పరీక్షగా నువ్వు ఫెయిల్ అయ్యావంటే మాత్రం నీ పని అంతే అంటే వాడికి ఒక రకమైన భయం కలుగుతుంది. వాళ్ళకి ధైర్యాన్ని నేర్పాలి చిన్నప్పుడు. చాలా నువ్వేదైనా చేయగలవు అంటే, ఇంతకుముందు చాలామంది గురూజీలు చెప్పినట్టుగా మేకపోతు గాంభీర్యంలాగా ఉండాలి, అది మేక అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలాంటి సమస్యనైనా కూడా అనే విషయాన్ని మనం పిల్లలకి నేర్పాలి. మరి తల్లిదండ్రులు తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దడానికి పిల్లలు ముడిసరుకు కాదు, వాళ్ళని ప్రేమతో పెంచాలి, ఎప్పుడు కూడా వాళ్ళని సంరక్షిస్తూనే ఉండాలి, వాళ్ళకి మాట కూడా మనం వినాలి, ఎంతసేపు మనమే రైట్, మనం చెప్పిందే కరెక్ట్ అనే విషయం మనం పక్కన పెట్టి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అనే విషయాన్ని కొద్దిగా లిసనింగ్ స్కిల్స్ కూడా మనం పెంచుకోవాలి యాజ్ అ పేరెంట్గా. రైట్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు నేను చెప్తాను దాని తర్వాత, ఈ పాట తర్వాత. ఇప్పుడైతే ఒక 2 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి, మరి ఆ పాటలు వినగానే మీరు వాల్యూమ్ పెంచుతారు, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. 1, 2, 3, 4, హియర్ యు గో. జానకమ్మ గారు, ఎస్పీబి అద్భుతంగా ఆలపించినటువంటి ఈ పాట, రేడియో పాట సంగీతం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాయో అంతకాలం ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. మరి ఈరోజు జానకమ్మ గారికి నివాళులర్పిస్తూ మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 నేను మీ స్నేహితుని యల్లేష్ని ఆత్మీయుడి.

ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. జానకమ్మ గారి పాటలు వింటుంటే మర్చిపోతున్నాం, మై మర్చిపోతున్నాను. అలాంటి అద్భుతమైన పాటలు ఈరోజు మనం ఎఫ్ఎం రెయిన్బోలో ప్లే చేసుకుంటున్నాం. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. పిల్లలు వినడం కన్నా చూసే ఎక్కువగా నేర్చుకుంటారని చెప్తున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి జీవనశైలిని పాటిస్తే పిల్లలు కూడా ఆ విధానాలు చూసి అనుసరిస్తూ ఉంటారు. మనం ఏదైతే ఫాలో అవుతామో దాన్నే చూసి నేర్చుకుంటారు పిల్లలు. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు చూస్తే డాడీ షర్ట్ని, డాడీ ప్యాంట్ని, అలాగే డాడీ చెప్పుల్ని వాళ్ళు వాచీలు పెట్టుకుంటూ వాళ్ళు చాలా సరదాగా ఫీల్ అవుతుంటారు పిల్లలు. ద సేమ్ వే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళు మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప మనం తప్పులు చేసి వాళ్ళని మంచి చేయమంటే వాళ్ళు మరింత చెడ్డ పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. సో కొందరికి ప్రేమగా చెప్తే అర్థమవుతుంది, మరికొందరికి కటువుగా చెప్పాల్సి రావచ్చు. మరి ఈ రెండూ మితిమీరితే పిల్లల ఎదుగుదల కూడా ప్రమాదం అవుతుంది. అందుకే ఎవరికి ఏది అవసరమో మనం అది గమనించి వ్యవహరించాలి. మరి పిల్లల్ని తమ ఆస్తిగా, వస్తువులుగా భావించడం తల్లిదండ్రులు మానేయాలి. చిన్నారులు చాలా వాళ్ళ ఫ్రీడమ్ కోరుకుంటారు, వాళ్ళకి కూడా పర్సనల్ వాల్యూ ఇవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంటుంది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే పిల్లల్ని ఎవరైనా బంధువులు వచ్చినా లేకపోతే స్నేహితులు ఇంటికి వచ్చినా వీడున్నాడే అస్సలు శృంఠ, వీడు వినడు అస్సలు, వీడి బుద్ధి లేదు, తెలివి లేదు, చేత కాదు, చదువు రాదు అంటూ ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు చెప్తుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నపిల్లడే కదా అనుకుని అంటారు. కానీ వాడి మనసులో దాన్ని దృఢంగా పెట్టుకొని పెద్ద అయిన తర్వాత, వాడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా, మా అమ్మ నన్ను ఇలా కాదు చిన్నప్పుడు అంటూ వాడు వాడు భార్యకి, వాడి పిల్లలకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ కలీగ్స్కి చెప్తూ ఉంటాడనమాట. సో పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా లోపాలుంటే ఇలా చేయకూడదు నాన్న అని మనం చెప్పాలే తప్ప వాడిని నిందించి, వాడిని శిక్షించి, వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మనకి ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్ తాము సాధించలేకపోయినా లక్ష్యాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఫిల్మ్ యాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో ఏదైనా కోరుకుంటుంది, అది తప్పనిసరిగా పిల్లలు చెయ్యాలి అంటూ వాళ్ళని రుద్దుతుంటారు. సో టాప్ ర్యాంక్ రావాలి అని వాళ్ళకి చాలా ప్రెషరైజ్ చేస్తుంటారు. మరి టాప్

ర్యాంకులు ట్రోఫీల కన్నా చిన్నపిల్లల యొక్క మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అందుకే వాటి కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెషరైజ్ చేయకూడదు. వాళ్ళని ప్రశాంతమైన వాతావరణంలో పెరిగేటట్టుగా ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో పిల్లలు డెఫినెట్గా అడాప్టబిలిటీ చేసుకొని చక్కగా వన్ బై వన్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఒక్కరిది ఒక్కొక్క పంతా ఉంటుంది. ఆ స్టైల్లో వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ప్రెషరైజ్ చేయొద్దంటూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫెంటాస్టిక్. మరి స్టూడియోలో టైం 9:14:34 అయింది. ఇంకా 15 నిమిషాల్లో మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఆర్జే రెడీగా ఉన్నారు. మరి మీకోసం ఒక 4 సాంగ్స్ నేను క్యూ అప్ చేశాను. మరి ఆ 4 సాంగ్స్ కూడా మీరు విన్నట్లుగా అయితే అబ్బా ఎల్లేష్ ఏం పాట ప్లే చేసావు, నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట అని అంటారన్నమాట. అలాంటి పాటలు నా దగ్గర ఉన్నాయి. మరి ఆ పాటలు వన్ బై వన్ ఏంటి అని నేను చెప్పేస్తాను ఇప్పుడే. అది ఏంటంటే రైట్, ఫస్ట్ పాట అయితే రాక్షసుడు మూవీ నుంచి నీ మీద నాకు. ఈ పాట జానకమ్మ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినప్పుడు చిరంజీవి గారు చేతుల మీదుగా తీసుకున్నారు. అప్పుడు ఆమె ఈ పాటను పాడుతూ, ఈ పాట నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం పాడాను, ఈ పాటని నేను పాడడం అంతకన్నా అద్భుతంగా ఆయన నాట్యం చేశారంటూ స్టేజ్ మీద ఆమె అప్రిషియేట్ చేశారు. ఎంతో నిగర్వి, వెరీ సింపుల్ సిటీ జానకమ్మ గారు. ఆమె మన మధ్య లేకపోయినా మన మనసులో ఈ భూమి ఉన్నంత వరకు, ఈ గాలి ఉన్నంత వరకు, ఈ నీరు ఉన్నంత వరకు ఆమె పాట ఈ భూమి మీద ఉంటుంది, సుస్థిరంగా ఉంటుంది. జానకమ్మ మీకు ఘన నివాళి అర్పిస్తున్నాడు మీ సంగీత అభిమాని ఎల్లేష్. మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేస్తున్నాను. ఇప్పుడైతే 4 సాంగ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ కోలో కోలమ్మ, ఇంకోటి గోపమ్మ చేతిలో, తర్వాత అమ్మ అని పిలిచే ఒక అద్భుతమైనటువంటి పాట, తర్వాత మనసున అనే ఒక పాట ఉంది. నెక్స్ట్ ఈ 4 పాటలు మిమ్మల్ని మనసు దోచుకుంటాయని నేను అనుకుంటున్నాను. వచ్చేస్తుంది అద్భుతమైన పాట మీ అందరి కోసం. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ చాలా చిన్నది, ఉన్నంత సమయం ప్రేమగా అభిమానంగా ఉండండి. కోపాలు తాపాలు ఒక 10 నిమిషాలు మాత్రమే హోల్డ్ చేయండి, జీవితాంతం ఉంచుకుంటే చాలా కష్టమవుతుంది. రైట్, మరి మార్నింగ్ రేపటి నుంచి హురుకులు పరుగులతో పిల్లల స్కూల్కి, హురుకులు పరుగులతో పెద్దవాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. సో హ్యాపీ సండే, హ్యాపీ నైట్, బై బై. యువర్ ఫ్రెండ్ ఎల్ఎస్ సైనింగ్ అవుట్ ఫర్ టుడే. బై బై. నీ మీద నాకు సూపర్బ్ సాంగ్ ఫర్ యు ఆల్.